ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లైంది. శుభోదయం

యమునా తీరంలో గాలి కూడా కృష్ణ నామాన్ని పలికే పవిత్ర భూమి. వీధుల్లో అడుగడుగునా రాధే రాధే అనే పలకరింపు వినిపించే దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడి బాల్యలీలలకు, రాధాకృష్ణుల ప్రేమ భక్తికి, గోపికల భక్తికి నిలయమైన పవిత్ర బృందావనం. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఉన్న బృందావనమంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడే. కాని ఇదే బృందావనంలో అమ్మవారి శక్తిపీఠ నిచ్చాటి చెప్పే ఒక పవిత్ర స్థలముంది. అదే శ్రీ కాత్యాయని శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారిని కాత్యాయని దేవిగా, ఉమాదేవిగా పూజిస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సతీదేవి కేశాలు ఈ ప్రాంతంలో పడ్డాయని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతం కాత్యాయని పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మనసారా దర్శిద్దాం నా నోట ఈ పూట. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం. నేను ఆర్జే దీపిక.

ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో శ్రీ కాత్యాయని శక్తిపీఠం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ్టి అర్చన క్షేత్ర దర్శనిలో. గోపికలు పూజించిన ద్వారపార కాలంనాటి కాత్యాయనీదేవి ఆలయమిది. బృందావనంలో కన్నయ్య గోపికలతో ఆడుకుంటూ బాల్యాన్ని గడిపాడు. గోపికల మనసులో కృష్ణుణ్ణి భర్తగా పొందాలనే కోరిక పుట్టింది. దీంతో గోపికలు ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి కాత్యాయనిమాత విగ్రహాన్ని తమ చేతులతో తయారు చేసి మరీ పూజించేవారట. కాత్యాయని నవదుర్గలలో ఆరవ రూపం. దేవిని ధర్మరక్షకగా శక్తిగా ఆరాధిస్తారు. భక్తి, ధైర్యం, ఆత్మనిగ్రహం కలగాలని ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న పవిత్ర బృందావనంలో వెలిసిన శ్రీ కాత్యాయనీదేవి ఆలయం ఆధ్యాత్మికత, పురాణాల కలయిక. ఇది పవిత్రమైన 51వ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ది చెందింది ఈ ఆలయం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అపారమైన విశ్వాసం, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. భక్తి పారవస్యం, ప్రశాంతత పర్యాటకులను, భక్తులను ఇక్కడ ఆకర్షిస్తుంది. ఇంకా చెప్తాను ఈ దేవస్థానం గురించి. మీరు వింటున్నారు అర్చన.

అర్చనా క్షేత్రదర్శినిలో ఇవాళ ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీ కాత్యాయని దేవి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. పురాణాల ప్రకారం గోపికలు శ్రీకృష్ణుణ్ణి తమ భర్తగా పొందాలని కోరుకున్నారు. దీనికోసం వారు కాత్యాయని వ్రతం ఆచరించారు. ఈ ఆలయంలో కాత్యాయని దేవిని పూజించడం ద్వారా వారికి ఈ వరం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయని దేవి ఈశ్వరి శక్తికి ప్రతిరూపం. ఆమెను పూజించడం వల్ల భక్తులకు మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తుందని, వివాహిత సమస్యలు సంబంధిత సమస్యలు తొలగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఆ కారణంగానే అవాహిత యువతులు, పెళ్లి కాని వారు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత శివుడు సతీదేవి దేహాన్ని మోసుకుపోతున్నప్పుడు ఆమె శరీరం యొక్క శిరోజాలు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని ఉపశక్తి పీఠంగా పరిగణిస్తారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ భక్తి గీతాల అనంతరం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. అర్చన సమయం.

ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఉన్న శ్రీ కాత్యాయని శక్తిపీఠం గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్ర దర్శినిలో. దేవి భగవత్ కథనం ప్రకారం కాత్య ఋషి గోత్రంలో కాత్యాయన అనే మహర్షి ఉండేవాడట. మహర్షి భగవతీదేవి కోసం చాలా తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన శక్తి స్వరూపిణి మహర్షికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. ఆ సమయంలో మహర్షి ఆ తల్లి రూపానికి ముగ్ధుడై ఆమెను కూతురి రూపంలో పొందాలని కోరుకున్నట్టు చెప్పాడు. మహర్షి కోరిక మేరకు ఆ ఇంట జన్మించిన అమ్మవారే కాత్యాయని దేవిగా భక్తులతో పూజలెత్తుకుంటోంది. దుర్గాదేవికి అనేక రూపాలున్నాయి. అందులో ఒక శక్తివంతమైన రూపం కాత్యాయని. కాత్యాయని దేవి శక్తి, ధైర్యం, రక్షకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. బృందావనంతో అమ్మవారికి ఉన్న సంబంధం మాత్రం మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి కాలంలోనే గోపికలు కాత్యాయని దేవిని ఆరాధించారని శ్రీమద్ భాగవత సంప్రదాయం చెబుతోంది. గోపికల భక్తి కథే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో శ్రీ కాత్యాయని శక్తిపీఠం గురించి తెలుసుకుంటున్నా మీ వాళ్ళ అర్చన క్షేత్రదర్శినిలో. ఈ ఆలయంలో అమ్మవారిని కేవలం కాత్యాయని దేవి రూపంలోనే కాక మాయాదేవి ఇంకా వృందేశ్వరి రూపాలలో కూడా పూజిస్తారు. బృందావనంలోని శ్రీ కాత్యాయని దేవి ఆలయం భారతీయ సంస్కృతికి, పురాణాలకు గొప్ప నిదర్శనం. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, పురాణ గాథలు భక్తులకు ఒక మరపురాని అనుభూతినందిస్తాయి. ప్రశాంతమైన బృందావనంలో కొలువైయున్న ఈ దేవి శక్తికి భక్తికి కేంద్ర బిందువుగా నిలుగుంతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, మోక్షం లభిస్తుందని భక్తులకు నమ్మకం. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ అద్భుతమైన శక్తి పీఠాన్ని దర్శించండి. మరి ఇది ఇవాల్టి అర్చన క్షేత్రదర్శిని. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ఈనాటి చింతనం కార్యక్రమంలో డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు అందిస్తున్న మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 9వ భాగం విందాం.
1: ఆకాశవాణి శ్రోతలకు అభినందనలు. మనం మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వములో శ్రీకృష్ణుని సలహా మేరకు భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేహాలకు సమాధానాలు మనం వరుసగా ఇప్పటికీ 8 ప్రశ్నల సమాధానాలు తెలుసుకున్నాం. ఇక ఈరోజు 9వ ప్రశ్నగా ధర్మరాజు భీష్ముల వారిని ఏమని అడిగారు, ఆ అంపసైపై నుంచే భీష్ముడు ఏ విధంగా ధర్మరాజుకు సమాధానాలు చెప్పారో ఇలా తెలుసుకుంటాం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నారు, ఓ పితామహ, రాజ్యంలో వివిధ పదవులలో నియమించేందుకు సమర్థులైన వారు సజ్జనులైన వారు లభించకపోతే రాజైన వాడు ఏం చెయ్యాలి? రాజ్య పాలన యంత్రాంగం యావత్తు సరిగా నడిపించాలంటే ఆ భారాన్ని మోయవలసిన వాళ్ళు, ఆ రాజ్యాన్ని సరి అయిన దిశలో ముందుకు తీసుకుని పోయేవాళ్ళు రాజ ఉద్యోగులే కదా. వారిని కొలువులోనికి తీసుకునే ముందు లేదా తీసుకున్న తర్వాత వారిపై పై పదవులకు నియమించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని భీష్ముల వారిని ధర్మరాజు అడిగారు. అందుకు సమాధానంగా ఇలా అంటున్నారు భీష్ముల వారు, ఓ ధర్మానందన, ఈ విషయంలో పరశురాముడే స్వయంగా చెప్పిన ప్రాచీన గాథ ఒకటి ఉన్నది, నీకు చెబుతాను విను సావధానంగా అంటూ ఒక కథామూలకంగా భీష్ముల వారు ధర్మరాజుకు ఇలా చెబుతున్నారు. ఒక అడవిలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన జితేంద్రియుడు, సర్వభూత దయాపరుడు, ఉపవాసాది వ్రత దీక్షాపరుడు. ఆయన తపశక్తి వల్ల అడవిలో ఉండే క్రూర మృగాలు కూడా ఆలోచనతో తిరుగుతూ ఉండేటివి. అప్పుడు సింహాలు, పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులు, ఒంటెలు, తోడేళ్ళు, నక్కలు, కుక్కలు, ఒకటేమిటి, అన్నీ అక్కడ వచ్చి కుశల క్షేమాలు అడిగి తెలుసుకొని పోతుండేటివి కూడా. ఓ ధర్మరాజా విను, మా ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం, అలా శిష్యుల మాదిరిగానే తలలు వంచి మహర్షి పాదాల వద్ద కూర్చొని శుశ్రూష చేస్తుండేటివి, అలాగే తమ దారిన తాము వెళ్ళిపోతుండేటివి. ఒకసారి ఊర కుక్క ఒకటి ఋషి యొక్క ఆశ్రమంలో చేరింది. మిగిలిన జంతువుల వలె అక్కడే ఉంటూ మహర్షి కనుసల్లలలో మెలుగుతూ కాలం గడుపుతున్నది. కుక్క అంటే ఋషికి ప్రేమ కలిగింది. మహర్షి కుక్కను ఎంతో ప్రేమగా చూచేవాడు. కుక్క కూడా భక్తి విశ్వాసాలతో ఉంటూ ఉండేది. కుక్కకు విశ్వాసం

0: పెట్టింది పేరు కదా. అయితే ఎవడు ఒక ముక్క విసిరేస్తే వాడికి తోకాడించడం లాంటి గుణాలు ఎక్కువ. ఒక పర్యాయం ఎక్కడి నుంచో వచ్చిందో గాని ఒక చిరుత వచ్చి కుక్కను చూసింది. దొరికింది నాకు ఆహారం అని అనుకుని దాని మీదికి దూకపోయింది. కుక్క వెంటనే మహర్షి పాదాలను ఆశ్రయించి ప్రభువు రక్షించండి అని ప్రాధేయపడ్డది. వెంటనే మహర్షి అభయం ఇచ్చాడు. నీకు ఇక మీదట ఈ బెడద ఉండకుండా నిన్నే చిరుతపులిగా మారుస్తానన్నాడు ఋషి. క్షణంలో ఆ చిరుతపులిగా మారిపోయింది కుక్క. ఇక ఈ చిరుతపులిని చూసి ఆ చిరుతపులి ఏమీ చేయలేకపోయింది. ఇది ఇంకా నిర్భయంగా తిరగసాగింది. కొన్నాళ్లకు పెద్ద పులి ఒకటి వచ్చింది. చిరుతపులికి భయం వేసింది. మహర్షి దానిని కూడా పెద్ద పులిగా మార్చాడు. ఇప్పుడు ఈ పులి మాంసాహారి. కొన్నాళ్ళు సాగింది. అప్పుడు ఒక సింహము వచ్చింది. మహర్షి ఈ శునకాన్ని కూడా సింహంగా మార్చాడు. ఇంతలో శరభ మృగం ఒకటి తారసిల్లింది. దానికి 8 కాళ్ళు ఉంటాయి. కళ్ళు నెత్తిన ఉంటాయి. రక్తాన్ని త్రాగి జీవించే జంతువు అది. అది సింహం వెంటబడింది. సింహం ఆశ్రమంలోనికి పరిగెత్తింది. మహర్షి సింహాన్ని శరభ మృగంగా మార్చివేశాడు. ఇట్లా ఒక్కొక్కటి ఆ కుక్కకు సహాయం చేస్తూ వచ్చాడు. కానీ చివరిలో జరిగిన ఇతివృత్తం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ మునీశ్వరుడు ఆ కుక్కకు శరభ మృగ స్థానములో ప్రతిష్ఠించాడు. శరభ మృగ అనేది ఇప్పుడు ఇష్టారాజ్యం. అడవిలో మృగాలు నలువైపులా చదిరి పారిపోయినాయి. రక్తదాహం శరభ మృగానికి ఎక్కువైపోయింది. జంతువులు దొరకటం లేదు. ఫలమూలాలు తినే ప్రకృతి కాదు దానిది. పైగా అది అసలు కుక్క జాతికి చెందినది. బుద్ధి నీచంగా ప్రవర్తిస్తుంది కదా. ఇప్పుడు కుక్క స్వరూపం లేదు కనుక విశ్వాసం అనే గుణం కూడా లేకపోయింది. కృతజ్ఞతతో పోయి మునీశ్వరునే చంపి తిందామనే చెడు ఆలోచన దానికి జరిగింది. ఈ శరభ మృగంలో జ్ఞాన నేత్రంతో చూశాడు మహర్షి. విషయం అర్థం చేసుకున్నాడు. శరభ మృగం ఆశ్రమానికి వచ్చింది. మహర్షి అన్నాడు, చాలించు నీ ప్రతాపం. నీవు మొదలు కుక్కవి, అటు పిమ్మట చిరుతపులివైనావు, అటు తరువాత సింహము అయినావు, ఇప్పుడు మళ్ళీ శరభ మృగంగాను నిన్ను మార్చా. నీకు రక్తదాహం మీద ఉన్నావు. నీచుడవని తెలిసినా చేరదీసి ప్రేమ చూపించడం నాదే పొరపాటు, కాబట్టి నువ్వు యథాప్రకారం కుక్కగానే బ్రతుకు అని తిరిగి శాపమిచ్చాడు. దీన్ని బట్టి మహర్షి శాపం ఇవ్వటంతో దాని అహంకారం, గర్వం, కృతజ్ఞత, దుష్టబుద్ధి, మూర్ఖత్వం, అధికార మదం అన్నీ పెనవేసుకొని చివరికి ఆ యొక్క శరభ మృగం మళ్ళా కుక్కగా మారిపోయింది. చూసావా ఓ ధర్మనందన అంటూ భీష్ముడు ఈ ఉదాహరణమైనటువంటి కథతో రాజ ఉద్యోగులను నియమించే ముందు వారి సమర్థతను చాలా చక్కగా వ్యవహార కుశలత మొదలైన గుణాలను పరీక్షించటంతో పాటుగా వారి నడవడిని గురించి, వారి నిస్వార్థ సేవా పరాయణం గురించి, ధ్యేయ నిష్ఠను గురించి పరిశీలించాలి అని ఒక అద్భుతమైనటువంటి హితబోధను భీష్ముడు ధర్మరాజుకు చేసినటువంటి ఈ యొక్క ప్రశ్నలో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. స్వస్తి.
1: ఇంతవరకు చింతనం కార్యక్రమంలో డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు అందించిన మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 9వ భాగం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో టాన్సిలైటిస్ ఈ అంశం గురించి డాక్టర్ రణవేయిన రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి. ఉదయం 8:15 జనరంజని ఈమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీ ఉషోదయాన్ని మరింత మ్యూజికల్ డేగా స్టార్ట్ చేయడానికి ఉదయం 10:00 మార్నింగ్ మస్తీలో సూపర్ హిట్ సాంగ్స్ వినేయచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్ కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి

రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు.

మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి

0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో టాన్సిలైటిస్ ఈ అంశం గురించి డాక్టర్ రాణవయ్య రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన టాన్సిలైటిస్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రానవేయన రమేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమేష్ గారు.
1: నమస్కారం అండి.
0: సామాన్యంగా ఈ టాన్సిలైటిస్ అని పిల్లల్లో అలాగే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళల్లో కూడా చూస్తుంటామండి. గొంతులో ఏది మింగడానికి కష్టమై మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా సమస్యాత్మకంగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఈ టాన్సిలైటిస్ రావడానికి గల కారణాలు ఏంటంటారు?
1: సహజంగా టాన్సిల్స్ అనేవి కూడా మనకు భగవంతుడిచ్చిన వరంలాగా పుట్టగానే బిడ్డకి అమ్మఒడి నుంచి బయటికి వచ్చిన తర్వాత చుట్టూ ప్రపంచంతో మమేకమై ఇక్కడ ఉన్న వైరస్లని బ్యాక్టీరియాని తట్టుకోవడానికి ఒక శక్తినివ్వడం కోసం ముక్కు గొంతు భాగంలో ఈ టాన్సిల్స్ లాంటివి సృష్టించడం జరిగింది. అవి ఒక రింగ్ వలయంలాగా ఉండి ముక్కు గొంతు భాగంలో మనకు ఇమ్యూనిటీని ఇస్తాయన్నమాట. అంటే మనకు ఎంట్రన్స్లోనే ఒక సైనికులాగా ఏ బ్యాక్టీరియా వచ్చినా వైరస్ వచ్చినా అడ్డుకొని మనకు రోగ నిరోధక శక్తిని ఇవ్వడానికి ఉన్నవి. అందులో ముక్కులో ఉన్న వాటిని అడినైట్స్ అంటాం, గొంతులో ఉంటే పాలటైన్ టాన్సిల్స్ అంటాం, టంగ్ వెనుక లింగ్వల్ టాన్సిల్స్, ఇలా ఒక రింగ్ లాగా ఉండి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అవి మనకు వీలైనంత వరకు రక్షణ ఇస్తూ మనకెంతో సహాయం చేస్తుంటాయి. ఎప్పుడైతే ఆ పోరాటంలో వీటిని మించి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చాలా హార్మ్ఫుల్గా ఉన్నప్పుడు మన బాడీకి వచ్చే ప్రమాదమే టాన్సిలైటిస్ అనే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్లో ముందుగా మనకు మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, దానికి తోడు వైరస్ అయితే బాడీ పెయిన్స్తో సహా జ్వరం వస్తుంది, నోట్లో మనకు స్మెల్ కూడా బ్యాడ్ బ్రెత్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది.
0: అయితే డాక్టర్ గారు, కొందరికి మామూలుగానే బ్యాడ్ ఆర్డర్ ఉంటుంది, అంటే దుర్వాసన, నోట్లో
1: దుర్వాసన,
0: అది టాన్సిల్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా?
1: తప్పకుండా అండి. బ్యాడ్ ఆర్డర్లో టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఉంటుంది, అలాగే పంటి ఇన్ఫెక్షన్స్లో కూడా ఉంటుంది, సైనసైటిస్ వచ్చే ఇన్ఫెక్షన్లో ఉంటుంది, కొందరికి జీఆర్డీ అంటాం, అన్నం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వకుండా రివర్స్గా వచ్చే రిఫ్లెక్స్ని జీఆర్డీ అంటాం, దాంట్లో కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఎందుకంటే టాన్సిల్ అనేది మనకు ఒక తాడుని, మనం ఒక పొడవాడి తాడుని తీసుకొచ్చి మనం ఒక ఇంట్లో దాచాలంటే ఒక చుట్టలాగా చుట్టి ఒక దగ్గర పెడతాం కదా, అలాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ని మనం తట్టుకోవడానికి పొడవాటి మన ఇమ్యూనిటీ మెటీరియల్ అనేది ఒక చుట్టలాగా ఉండి టాన్సిల్స్ అని పాలటైన్ టాన్సిల్స్లో చిన్న ప్రదేశంలో ముద్దలా ఉంటుంది. అవి ఉన్నప్పుడు వాటి మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఈ వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన మెటీరియల్ కానీ లేదంటే మన తిన్న ఫుడ్ మెటీరియల్ కానీ అందులో ఉన్నప్పుడు అవి మనకు దుర్వాసన రూపంలో బయటకు వస్తాయి.

0: ఓకే, అంటే ఒక చుట్టలాగా కాయిల్ లాగా చుట్టుకొని
1: కాయిల్
0: ఉంటుంది
1: లాగా
0: అన్నమాట.
1: చుట్టుకొని టాన్సిల్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే టు ఇంక్రీజ్ మోర్ సర్ఫేస్ ఏరియా, అంటే ఎక్కువ మన బ్యాక్టీరియా అని వైరస్ బయట నుంచి వచ్చే వాటిని మనం తట్టుకోవడానికి తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది సైనికులు అలా ఉంటారనమాట.
0: డాక్టర్ గారు, ఈ టాన్సిలైటిస్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కూడా ప్రతి మనిషికి వచ్చే ప్రతి ఒక్క డిసీజ్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, పరిశుభ్రత లేకపోవడం, హైజీనిక్ మెథడ్ సరిగా లేకపోవడం వల్ల రావచ్చు. ఒక వ్యక్తి నుంచి ఒక మరొక వ్యక్తికి గాలిలో తుంపర్ల ద్వారా కానీ, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం తినే ఆహార పదార్థాలు బ్యాక్టీరియా రూపంలో కూడా గొంతులోకి వచ్చి ఇన్ఫెక్షన్ కలుగజేసే ప్రమాదం ఉంటుంది.
0: మామూలుగా మౌత్ ఈజ్ ద గేట్ వే ఆఫ్ హెల్త్ అంటారు కదా డాక్టర్ గారు, అయితే అంటే ఈ ప్రకృతి సృష్టిలో గొంతు మొదల్లోనే ఈ టాన్సిల్స్ పెట్టి ఒక రక్షణ వ్యవస్థగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా బాహ్య కారణాలంటే అలా ఇన్ఫెక్ట్ అయిన మనిషికి దగ్గరగా ఉండి వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే ఆ డ్రాప్లెట్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మనం తీసుకునే ఆహారం కలుషితమై పరిశుభ్రమైనది కాకపోతే కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు అంటారు.
1: అవునండి.
0: సో ఒకవేళ ఇన్ఫెక్షన్ అంటూ వచ్చిన తర్వాత ఏ రకమైన సింప్టమ్స్ ని మనం గమనించి ఇది టాన్సిలైటిస్ గా ఫామ్ అయిందని తెలుసుకోవాలంటారు?
1: ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మన గొంతులో మొట్టమొదటిగా ఏదో ఫారెన్ ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా గొంతులో గరగర అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత నొప్పి మొదలవుతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా బాడీ పెయిన్స్ తో కూడిన జ్వరం స్టార్ట్ అవుతుంది. మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది, మింగుతున్నప్పుడు నొప్పి రావడం, మాటలో ఒక రకమైన తత్వం అంటే హాట్ పొటాటో వాయిస్ అంటాం. కొందరికి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాయిస్లో కూడా నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో దాన్ని హాట్ పొటాటో వాయిస్ అంటే, ఇలాంటి వాయిస్ చేంజ్ కూడా జరుగుతుందండి.
0: అంటే ఏదైనా వేడి వస్తువు నోట్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు ముద్ద ముద్దగా సగం వినిపించి సగం వినిపించినట్టుగా,
1: దాన్ని హాట్ పొటాటో వాయిస్ అంటాం. ఇది టాన్సిల్ ఇన్ఫెక్షన్లో ఇది లేటెస్ట్ స్టేజ్లో ఇది ఎక్కువ మంది కనిపిస్తాం.
0: వ్యాధి ముదిరిన తర్వాత
1: ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద సైజ్ వచ్చినప్పుడు దానిలో కాంప్లికేషన్ ఉంటుంది. పెరీ టాన్సిలైటిస్ అంటాం. టాన్సిల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాని లోపల సంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ రావడానికి పెరీ టాన్సిలైటిస్ అంటారు. అది వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడం ఈ విధంగానే ఉంటుంది, నోరు తెరవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇలా టాన్సిలైటిస్ బారిన పడ్డ తర్వాత డాక్టర్ని సంప్రదించక ముందే, అంటే ఇవాళ ఈవినింగ్ అలా మనకు ప్రజెంట్ అయింది అనుకుందాం, రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లేలోపే గృహ వైద్యంగా ఏదైనా చికిత్స రూపంలో ఏదైనా మనం చేయగలిగిన విషయం ఏమైనా ఉందంటే, అంటే అది ఇంకా ముదిరిపోకుండా ఇబ్బంది పడకుండా?
1: సింపుల్ అండి, గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని పుక్కిలించి చేయడం, ఆహార పదార్థాలు శుభ్రంగా వేడిగా ఉండేలా చూసుకోవడం, చల్లటి పదార్థాలు జోలికి వెళ్ళకపోవడం, ఆవిరి పట్టడం, ఇవి చేస్తూ డాక్టర్ గారిని సంప్రదిస్తే మంచిదండి.
0: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తుంటాము ఈ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఐస్ క్రీమ్స్ అని పేస్ట్రీస్ అని ఎక్కువ తింటుంటారు, ఇవి కూడా ఈ టాన్సిలైటిస్కి రావడానికి కారణహేతం అవుతాయంటారా?
1: తప్పకుండా అండి. ఇలాంటివి వాళ్ళు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయబడిన ఐస్ క్రీమ్స్, ఐస్ గడ్డ ఏ విధంగా తయారు చేస్తారో మనకు తెలియదు, ఎలాంటి వాతావరణం ఎంతసేపు ఉంచుతారో తెలియదు, వాటిపై ఫంగస్ జరిగిందా తెలియదు. తప్పకుండా ఆ బయట దొరికేవి ఇవి కూడా మనకు ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ మాత్రం అవాయిడ్ చేయడం మంచిది చిన్నపిల్లలకు.
0: ఇంకొకటి డాక్టర్ గారు, ఇలా టాన్సిల్స్ బారిన పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్లు కానీ ఇవి తినడానికి వీల్లేదంటారు?
1: దెర్ ఇస్ నో ఛాన్స్. తీసుకున్నారంటే తప్పకుండా కాంప్లికేషన్స్ని మనం ఇన్వైట్ చేయాల్సిందే.
0: ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుందంట డాక్టర్ గారు?
1: ఇప్పుడు ట్రీట్మెంట్లో ఫస్ట్ ఒకటండి, సింప్టమాటిక్ రిలీఫ్ అని చెప్పాను. సింప్టమ్స్ అనుగుణంగా మేము నేను చెప్పినట్టుగా జ్వరాన్ని తగ్గించడం, గొంతు నొప్పి తగ్గించడం, దానికి కారణమైన జలుబు అలాంటివి ఏమైనా కూడా తగ్గించడానికి కొన్ని మందులు ఇస్తాము. తర్వాత హైడ్రేషన్ చాలా అవసరం అండి, వాటర్ బాగా తీసుకోవాలి. దీంట్లో అక్యూట్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం బాడీలో నుంచి నీరు లవణాలు పోవడం వల్ల వాళ్ళకు బాడీ పెయిన్ చాలా ఎక్కువగా, నీరసం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం వీలంత ఎక్కువ వాటర్ తీసుకోవడం వలన వాళ్ళు తొందరగా హైడ్రేట్ అయ్యి కోలుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదటి దశలో మాత్రం ఈ ట్రీట్మెంట్ తోటే 90% పీపుల్ని మనం రికవర్ చేసే అవకాశం ఉంటుంది, తొందరగా చేయగలిగితే. ఇంకొకటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం కోసం ఈ 2-3 రోజులైనా తగ్గట్లేదు అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి సరైన వైద్యానికి వెళ్ళినప్పుడు కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు.
0: అలాగే డాక్టర్ గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో టాన్సిలెక్టమీ, టాన్సిల్స్ ఆపరేషన్ చేసి తీసేశారు అంటుంటారు, అది ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందంటారు?
1: టాన్సిల్ సర్జరీ చేయాలంటే మొట్టమొదటిగా వయస్సు పరంగా వెళ్దామండి. టాన్సిల్స్ అనేవి కూడా మనకు 1-2 సెకండ్ ఇయర్ నుంచి మొదలుకుంటే మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు వాళ్ళకు యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. 10-12 ఇయర్స్ మ్యాక్సిమం పీరియడ్, అప్పటికి ఆ ఇమ్యూనిటీ అనేది అక్వైర్డ్ ఇమ్యూనిటీ రూపంలో అతనికి వస్తుంది కాబట్టి ఎవరికైనా తనకు కానీ అతనికి కానీ వచ్చిన తర్వాత వాటి రోల్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లోపల ఆ ఇన్ఫెక్షన్ అనేది

0: ఎక్కువసార్లు రావడం, లేకపోతే వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ రావడం, ఆ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్తో బాధపడుతూ ఫిట్స్ లాంటివి రావడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు టాన్సిల్స్తో పాటుగా అడినైటిస్లు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి నోటి ద్వారా గాలి తీసుకోవడం, అంటే ముక్కు ద్వారా గాలి తీసుకునే పరిస్థితి లేకపోవడం, నోటి ద్వారా గాలి తీసుకోవడం, గురక పెడతా ఉండడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేము తప్పని పరిస్థితుల్లో సర్జరీ అనేది చేస్తాం, దాన్ని టాన్సిలెక్టమీ సర్జరీ. కానీ ఈ చిన్నపిల్లల్లో వీలంత వరకు మేము సర్జరీని అవాయిడ్ చేయడం కోసం సింప్టమాటిక్ ట్రీట్మెంట్కి వెళ్తాం, కానీ వన్స్ కాంప్లికేషన్ చూసిన తర్వాత మాత్రం సర్జరీ అనేది కంపల్సరీ. అదే పెద్దవాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఒక ఆ ఏజ్లో టాన్సిలాల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువ. ఆ వాళ్లకు ఇలాంటివి వస్తువు ఉన్నాయంటే క్రానిక్గా, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏముందంటే ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ చేసే ఒక బ్యాక్టీరియా బాడీలో మిగతా భాగాలకు పాకి ఇన్ఫెక్షన్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి, ఎస్పెషల్లీ బీటా హిమోలైటిక్ అని బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా వల్ల రుమాటిక్ ఫీవర్ కానీ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ప్రమాదం ఉన్నందున అలాంటి వాళ్ళలో కూడా అడల్ట్స్లో మాత్రం సర్జరీకి వెళ్తామండి.
1: డాక్టర్ గారు, ఈ టాన్సిలైటిస్ విషయంలో నోటి పరిశుభ్రత పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు?
0: 100% ఉంటుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టుగా ఇక్కడ కూడా మన నోరు, మన అలవాట్లు మంచివైతే కూడా ఈ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుందండి. తప్పకుండా మన నోటిని డైలీ 2 సార్లు అయినా శుభ్రంగా తోముకోవడం, ఎప్పుడు తినడానికి ముందు తిన్న తర్వాత పుక్కిలు చుమ్మడం, ఇలాంటి హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ బయట ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ జాగ్రత్తగా ఆపడుకున్నంత కాలం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వరదగా ఉంటాయండి.
1: ముఖ్యంగా పిల్లల్లో రాత్రిపూట పాలు తాగేసి, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ తినేసి బ్రష్ చేసుకోకుండా పడుకుంటే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందంట కదా.
0: రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కానీ అలాంటి టైంలో ఖచ్చితంగా మనం ఎప్పుడైనా తినడానికి ముందు తిన్న తర్వాత తప్పకుండా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి పడుకోవాలి. అన్నిట్లో ఇంకొక ఇంపార్టెంట్, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్తున్నా ఒక చిన్న సజెషన్, రాత్రి పడుకునే ముందు ఎలాంటివి తీసుకోకూడదు. అది ఈవెన్ నీరు కూడా తీసుకొని ఇమ్మీడియట్గా పడుకోకూడదు. మినిమం 1.5 అవర్ టు 2 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సాయంత్రం 6-7 గంటల వాళ్ళు డిన్నర్ చేసేసి 8-9 కల్లా పడుకునేవాళ్ళు.
1: అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టుకొని తర్వాత 9 గంటలకల్లా పడుకోవాలనేవాళ్ళు.
0: అది అది మంచి పద్ధతి, ఎందుకంటే లేట్ నైట్ డిన్నర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఊబకాయం కావచ్చు, గ్యాస్ట్రో ఇసోఫెజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ కాలంలో పెరగడానికి ఒక కారణం. కాబట్టి వీలైనంత తొందరగా తిని ఒక 2 అవర్స్ గ్యాప్లో పడుకోవాలి. అంటే ఎప్పుడు తిన్నా కూడా వీలు మ్యాక్సిమం పీరియడ్ మనం 1.5 టు 2 అవర్స్ మధ్యకాలంలో పడుకునే ముందు ఏం తీసుకోకూడదు.
1: డాక్టర్ గారు, ఒకవేళ టాన్సిల్ అంటూ ఇన్ఫెక్ట్ అయ్యి మనకు సమస్యగా మారినప్పుడు ఈ మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే తొలి దశల్లోనే దాన్ని గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందంటారు?
0: తప్పకుండా ఉంది.
1: అలా కాకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందంటారు?
0: ఇప్పుడు వయసు రీత్యా చూసి చిన్నపిల్లల్లో మాత్రం వీటి వల్ల అబ్సెసెస్లు ఫామ్ అవుతూ ఉంటాయి. పెరిటాన్సిలైటిస్ అని చెప్పాను కదా, దాని చుట్టూ ఇన్ఫెక్షన్ తయారీ, కంప్లీట్గా మాట్లాడే అవకాశం తగ్గుతూ ఉంటుంది, నోరు తెచ్చే అవకాశం తగ్గిపోయి దాంట్లో ఇన్ఫెక్టివ్ మెటీరియల్ పెరుగుతున్నంత వరకు అది బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్లో నుంచి సెప్టసీమియాగా మారి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వీలైనంత తొందరగా మనం అది ఐడెంటిఫై చేసి దాన్ని సర్జరీ ద్వారా, అంటే చిన్న సర్జరీ ద్వారా ఆ పస్సును తీసేసి యాంటీబయాటిక్ కోర్స్ పెట్టి హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివి రావద్దంటే మొదటి దశలోనే వెళ్ళాలి. ఇది దాటితే ఇంకా పక్క చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా రెట్రోఫారింజియల్ అబ్సెస్ అంటాం, అది వెరీ డేంజరస్. ఇంకా అది వెళ్ళిందంటే చాలా వరకు క్రిటికల్ ఫేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పినట్టు ఇదివరకు బీటా హిమలటిక్ అనే బ్యాక్టీరియా కనుక మనకి ఇన్ఫెక్ట్ అవుతూ ఫ్రీక్వెంట్గా చేస్తుందంటే ఇట్ లిక్స్ ద జాయింట్ అండ్ కిక్స్ ద హార్ట్, అంటే జాయింట్స్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం హార్ట్కి వెళ్ళి హార్ట్ని ఆపేస్తుంది, అంటే రుమాటిక్ ఫీవర్ అనే కాంప్లికేషన్ రావచ్చు. అలాగే కిడ్నీలకు ప్రాబ్లం, గ్లోమెరులో నెఫ్రైటిస్ అనే ఇన్ఫెక్షన్కి గురి చేయడం వల్ల కిడ్నీలు పూర్తిగా షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటికి వెళ్లకుండా మొదటి దశలోనే మందులు వాడాలి. ఇలా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అని గమనిస్తే మాత్రం సర్జరీ చేయాలి. దెర్ ఆర్ అబ్సల్యూట్ ఇండికేషన్, దెర్ ఆర్ రిలేటివ్ ఇండికేషన్. అబ్సల్యూట్ ఇండికేషన్ అంటే ఇమ్మీడియట్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, రిలేటివ్ ఇండికేషన్స్ కొంచెం టైం తీసుకొని చేసేవి కూడా ఉన్నాయి.
1: సో టాన్సిల్స్ ఒకవేళ ఏదైనా కారణం చేత ఇన్ఫెక్ట్ అయితే ఏ రకమైన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన వైద్యాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నయమయ్యే అవకాశం ఉందంట డాక్టర్ గారు?
0: తప్పకుండా అండి, అది రాకుండా తీసుకోవడమే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ క్యూర్.
1: ఇంకొక మాట డాక్టర్ గారు, చాలామందిని గమనిస్తుంటాము అటు జ్వరం వచ్చినా కానీ లేదంటే ఇలా చిన్న చిన్న నొప్పులు కానీ మీరు అన్నట్టుగా సమస్యలు రాగానే వితౌట్ ఎనీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వేసుకొని ఆ పూటకు కొంచెం ఉపశమనం కలిగిందని నిర్లక్ష్యం చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: అది కరెక్ట్ కాదండి. ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేవి ఎవరు కూడా వాడకూడదు. దానికి నేను చాలా అగెనిస్ట్. ఓవర్ ద కౌంటర్లో వేసుకునే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, చెవిలో నొప్పి అనగానే చెవిలో డ్రాప్స్ వేస్తుంటారండి. నా సజెషన్, చెవిలో నొప్పికి దర్ సో మెనీ రీజన్స్, చెవిలోని కారణాలు కాకుండా ఇతర కారణాల వల్ల కూడా చెవిలో నొప్పి వస్తుంది. డాక్టర్ గారిని సంప్రదిస్తే చెవిలో ప్రాబ్లం ఉందా, లేకుంటే నోట్లో ప్రాబ్లం ఉందా, ముక్కులో ఉందా, జాయింట్లో ప్రాబ్లం ఉందా, దాన్ని చూసి మాత్రమే మందులు వేయాలి. అంటే కీలేరిగి వాత పెట్టాలంటారు కదా, దాన్ని డాక్టర్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. కాబట్టి అనవసరంగా ఏ మందులు కూడా బయట తీసుకోకండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో టాన్సిలైటిస్ ఈ అంశం గురించి డాక్టర్ రాణవీయ రమేష్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కమ్మని పాటల కార్ఖానా జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాల కార్యక్రమం. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది గాంధీ పుట్టిన దేశం చిత్రం నుండి ఈ పాట.

0: గాంధీ పుట్టిన దేశం చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన గీతం విన్నారు. గోపి గేయ రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
0: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. రథధర్ సారథి చిత్రం నుండి మాకోసం పాటను వినిపించండి అంటూ సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నర్సయ్య, జ్యోతి, శిల్ప వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది రథసారథి చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, వేటూరి రచన, రాజ్ కోటి సంగీతం.

గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మధురమైన మనసు దోచే పాటలు జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్ములగూడ గ్రామం శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య వీళ్లందరూ కోరుతున్న పాట అభిమన్యుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీ ఆల్పించిన గీతం. ఆత్రేయ రచన, కెవీ మహాదేవన్ సంగీతం.

0: నేరస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు గారి కోసం వచ్చేస్తుంది రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, భువనచంద్రగయ్య రచన, భప్పిల సంగీతం.

జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కోసం వచ్చేస్తుంది. చాణిక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డికి రచన పెండ్యాల సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

జనరంజని శ్రోతల కోరిన సినిగీతాల కార్యక్రమానికి పునః స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నుండి నందిని, నరేష్, స్నేహిత్ ఇంకా స్నేహాంశ్ కోసం వచ్చేస్తుంది కలుసుకోవాలనే చిత్రం కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, డిఎస్పీ గానం చేసిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో టైం 8:23 దాటి 15 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూర్చన్న శ్రీహరి గారు అడుగుతున్న పాట ఆయుధం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, ఉషా పాడింది. బీమ్స్ గేయ రచన వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ముద్దుల మావయ్య ఈ చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కర్నూలు జిల్లా వెల్దుర్తి నుండి దుగ్గి నాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. తప్పకుండా మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డికి రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందరొచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నైనమ్మా, నీకోసం
3: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా

0: 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: జనరంజని శ్రోతలు కోరిన సినిగీతలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా నాగ్నాథ్ గుప్తా గారి కోసం వచ్చేస్తుంది బొబ్బిలి యుద్దం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అల్పించిన గీతం శ్రీశ్రీ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: స్టూడియో క్లాక్ లో టైం 8:40 దాటి 56 సెకండ్లు అయింది. జనరంజని శ్రోతలు కోరిన సినిగితలు వింటున్నారు. జగిత్యాల జిల్లా వెల్దుర్తి నుండి జాప భూమేశ్వర్ గారి కోసం వచ్చేస్తుంది లవ్ స్టోరీ మూవీ నుండి మంగ్లీ పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం. హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీళ్ల కోసం వచ్చేస్తుంది ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం.

0: జగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మేడ్చల్ జిల్లా సాయిబాబా కాలనీ నుండి ఎస్ భిక్షపతి గారి కోసం వచ్చేస్తుంది ఆరాధన. చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గే రచన, ఎస్ హనుమంతరావు సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

देखो लोकगीतन में एक आपने बहुत पहले सुनो हो ये डब्बा बाई बाई।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. రాజధాని ఢిల్లీలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తదితరులు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎల్నినో పరిస్థితులతో రాష్టంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, తగినంత విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ప్రపంచస్థాయి సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరులో 2,03,521 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14.7% వృద్ది నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్దిని సింగరేణి సంస్థ చైర్మన్ ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సంస్థ 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా ఈసారి 4% వృద్దితో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లో ఉంటాయని, సవరించిన మూల్యాంకన విధానంలో భాగంగా ఇంటర్ తొలి ఏడాది ఇంటర్నల్ అసెస్మెంట్కు 20%, థియరీ పరీక్షకు 80% మార్కులు కేటాయించినట్లు బోర్డు తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. అంకిత్ భకట్, కుంకుమ్ మొహద్ కృతిలతో కూడిన భారత త్రయం ఈ పతకం గెలిచింది. రాష్టంలో రాగల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పది గంటల మూడు నిమిషాలు దాటి 45 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్ లో. ప్రతిరోజు కొత్తదే, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే అంటారు కదా. ఎస్, ఏ రోజుకు ఆ రోజు సరికొత్త, ఏ రోజుకు ఆ రోజు ఒక ప్రయోగం, ఏ రోజుకు ఆ రోజు ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అవునా? మరి మనం నిద్ర లేవగానే ఫస్ట్, వెరీ వెరీ ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? హోమ్ మేకర్స్కి అయితే ఇవాళ ఏం ప్రిపేర్ చేయాలి, లేదు జాబ్ హోల్డర్స్కి అయితే ఇవాళ టాస్క్లు ఏమున్నాయి, లేదు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇవాళ నేను ఎక్కడైనా వెళ్ళి చూయించుకోవాలా, హెల్త్ బాల్, ఇలాంటివన్నీ అంటే ఎక్కువ మనం చేసే పనుల గురించో, లేకపోతే మనకున్న డెఫిసిట్స్ గురించో, లేకపోతే మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించో, దేని గురించో ఆలోచిస్తాం ఇమ్మీడియట్గా. అంటే ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ యాక్చువల్గా ఇలాంటివన్నీ ఆలోచించడం. బిఫోర్ దాట్ అంటే ఇవన్నీ ఆలోచనలకు వచ్చే ముందు, హౌఎవర్, లేచిన వెంటనే జస్ట్ ఇలా రెండు చేతులు చూసుకొని దేవుని నమస్కారం చేసుకుంటాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ లేచిన వెంటనే వెరీ ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని అందరూ చేస్తారు, జస్ట్ అంతే, ఒక్కసారి గాడ్కి కానీ లేకపోతే యూనివర్స్కి థ్యాంక్స్, ఒక్క థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ ఎల్స్ యూనివర్స్. ఎందుకు అంటే ఎంతోమంది ఆ క్షణంలో, అంటే నిన్నటి రోజున రోజున వరల్డ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలామంది ఏమైనా క్రైసిస్ జరిగి ఉండొచ్చు, డైలీ చూస్తున్నాం మనం న్యూస్లో ఏం జరుగుతుంది ఏంటి అని. బట్ ఇవాళ మనం లేసి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మరి ఇవాళ ఇంకొక డేకు మనం వెల్కమ్ చెప్తున్నా అంటే

వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ కృతజ్ఞత భావంతో ప్రతిరోజుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ థ్యాంక్ఫుల్నెస్, ఆ పాజిటివ్ థాట్ అనేది ఎంటైర్ డే మనల్ని మూవ్ అవ్వడానికి ఇస్తుంది. సో అలాంటప్పుడు మార్నింగ్ మస్తీనే కాదు, రోజంతా మస్తీనే ఉంటుంది కదా. మరి మీరు అయితే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం సూపర్ హిట్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే వినేద్దాం రగడ మూవీ నుండి కార్తిక్, గీతా మాధురి పాడిన పాట, రామజోగేశ్వరి శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

ఓఆర్లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్నింగ్ లేవగానే మనకు ఏదైతే థాట్ వస్తుందో డే అంతా అలానే ఉంటుంది అని ఒక అనాలిసిస్ ప్రకారంగా ఉంటుంది అట. నాకు ఖచ్చితంగా తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ అన్ అనాలిసిస్ అగైన్. సో హ్యాపీగా నిద్రలేసాను అనుకోండి, ఎస్ ఇవాళంతా నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని. కొంచెం బిజీగా అనుకున్నాను అనుకోండి, అంటే ఫిషీ ఫిషీ కైండ్ ఆఫ్ థింగ్ ఉందనుకోండి, ఇవాళ ఆ పని చేయాలి ఈ పని చేయాలి నా ఆ మెసప్ అనే థాట్తో లేసారనుకోండి, డే అంతా అలా ఉంటుంది అని అంటారు. అంటే అదొక పర్సెప్షన్ మాత్రమే, జస్ట్ మన థాట్స్ ఎలా ఉంటే మన డే అంతా అలానే ఉంటుంది. సో డే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాపీ మూడ్తో స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే డేలో మొత్తం ఈవినింగ్ మనం అంటే నైట్ పడుకునే టైంలో ఖచ్చితంగా ఇవాళ ఒక్కసారనే ఏం చేస్తాం అనేది గుర్తు చేసుకుంటాం కదా. ఇవాళ మార్నింగ్ ఆ పని చేశాను, ఆఫ్టర్నూన్ వీళ్ళని కలిశాను, ఈరోజు ఈవినింగ్ కదా నేను చేయాలనుకున్న పని అయిపోయింది. సో ఇలా అనాలిసిస్ మనకు మనం చేసుకుంటాం ఈ అంటే ఈ థ్రెడ్ ఆఫ్ వర్క్లు అన్నిట్లోనూ. ఒక్కసారి ఏమనుకుంటామంటే అబ్బా ఇవాళ నేను నిన్నటికన్నా ఇవాళ హ్యాపీగా ఉన్నానబ్బా అనే థాట్ ఖచ్చితంగా ఉంది. అంటే హ్యాపీ మూమెంట్స్ని మనం ఖచ్చితంగా రీకలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ మూమెంట్ని లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అప్పుడే లైఫ్ అలా హ్యాపీ హ్యాపీగా ముందరికెళ్ళిపోతుంది. మరి ఇప్పుడైతే వినేద్దాం ఆరెంజ్ మూవీ నుండి నరేష్ అయ్యర్ పాడిన పాట వినేద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో 10:18 దాటి 18 సెకండ్లు అయింది. ఇప్పుడైతే వినిద్దాం మిరపకాయ్ మూవీ నుండి రాహుల్ నంబియార్ చిత్ర పాడిన పాట భాస్కర్ భట్ల గేయ రచన ఎస్ఎస్ థామన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: విన్న పాట బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడింది. చంద్రబోస్ గేయ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 10:36 దాటి 10 సెకండ్ అయింది వీబీ క్లాక్ లో. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినేద్దాం వండర్ఫుల్ సాంగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కోసం ఎంఎల్ఆర్ కార్తికేయ అనిత పాడిన పాట, బాలాజీ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్.

జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

మార్నింగ్ మస్తే వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 10 గంటలు దాటి 47 నిమిషాలు. మరి ఇప్పుడు వినేద్దాం భలే భలే మొగాడివై. ఈ సినిమాలో నాని లాజన్ సచిన్ వారియర్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం అందించారు గోపిసు.

పగటి వేళ చందమామ అయితే ఎదురైందో లేదో తెలియదు, కానీ మరి ట్రెండ్ని అయితే ఫాలో అయిపోతుంది వివిధ భారతి. వివిధ భారతిని మీ అందరూ ఫాలో అవుతారు, ఆ విషయం మాకు తెలుసు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి పాట మనందరి కోసం, ద ప్యారడైస్. ఈ సినిమాలో అద్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన కాసర్ల శ్యామ్ గీతం.

అల్లా విజిల్స్ వినిపిస్తూనే ఉండాలి, వివిధ భారతి వింటూ ఉంటే ఆనందం ఎప్పుడూ మీ వెంటే ఉండాలి. మరి ఇప్పుడు వినేద్దాము శ్రీనివాస మంగపురం. ఈ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన స్మారక ప్రదేశం విజయ్ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 4 గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఓటరు నమోదులో భాగంగా ఒకేసారి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించకూడదని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును విడిగా స్వీకరించి పరిశీలించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలోని వయోధికుల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలను పంపించామని, అనుమతి రాగానే చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నారు. మిడ్ మానేరులోని గోదావరి నీళ్లతో నిరంతరం ఎత్తిపోతలు చేపట్టి రంగనాయక సాగర్ రిజర్వాయర్ను నింపాలని మాజీ మంత్రి హరీష్రావు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో వైద్య విద్య సంచాలక విభాగం డీఎంఈ పరిధిలోని బోధనాస్పత్రుల్లో 240 మంది వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించారు. మహిళల 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లినా 5-0 తేడాతో చైనా బాక్సర్ జీ బావోపై ఏకపక్ష విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అనుస్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3:35 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఫ్రైడే మార్నింగ్ షోకి రెండు హో అంటూ ఆహ్వానిస్తోంది ఆత్మీయంగా వివిధ భారతి. మరి ఈ రోజు నుంచి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్ మన గుర్తుకొస్తున్నాయిలో ప్రతి శుక్రవారం మీకోసం అందంగా ముస్తాబై వచ్చేసింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం సగటు మధ్యతరగతి జీవితాలకు బతుకువెతలకు అద్దం పట్టే చిత్రం. 1955 విడుదలైన ఒక క్లాసిక్ చిత్రం నుంచి ప్రేరణ పొందిన చిత్రమిది. పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది మాత్రమే కాదు, రెండు కుటుంబాల కష్టమ్స్ ప్లస్ సుఖమ్స్ అని సున్నితంగా నిజాయితీగా మనకి మన కథను వెండితెరపై చూపించిన ఒక క్లాసిక్. ఇంతకీ ఏంటా సినిమా? ఒక పాట వినిపిస్తాను, అందులో దాక్కున్న క్లూ తోటి మీ అందరూ గెస్ చేసేయండి.

శుక్రవారం మార్నింగ్ షో, ఫ్రైడే మార్నింగ్ షో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా బాపు రమణీయం మనల్ని పలకరిస్తోంది తెలుగుతనంతో తొణికిసలాడుతూ. వందేళ్ల వేడుకకు మూడు ముళ్లతో పునాది పడుతుందని, అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అంటూ పది కాలాల పాటు గుర్తుండిపోయే పెళ్లిపాటతో ఆరుద్ర అందించిన శ్రీరస్తు శుభమస్తు అంటూ తెరిచేద్దామా ఈ పెళ్లి పుస్తకం?

0: ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. బారడేసి కళ్ళు, చారడేసి జడ. చూసారా, మీతో మాట్లాడుతూ నేను కూడా పప్పులో కాలు వేసేస్తున్నాను. చారడేసి కళ్ళు, బారడేసి జడ, అది మరి పాట వింటూ అలా నేను మైమర్చిపోయాను. కారీషు దాసి, కరణీషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభ అన్న మాటలకు నిలువెత్తు రూపం ఈ బాపు బొమ్మ సత్యభామ. భర్తను ప్రేమతో లాలిస్తుంది, అవసరం వస్తే కోపంతో జాడిస్తుంది. అది ద మ్యాటర్ అని విపులంగా ప్రేమగా వ్యక్తీకరిస్తుంది కూడా. అసూయతో ఉడుక్కుంటుంది, ఏడుస్తుంది కూడా, కాని అది కూడా భర్త మీద ప్రేమతోనే. మరి దివ్యవాణికి హీరోయిన్గా ఇది తొలి చిత్రం. అవకాశం ఎలా వరించింది?
1: దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టరు?

0: అమ్ముకుట్టి, నీకు కోపం వచ్చింది, కన్నీళ్లు కదిలే, నాకు గర్వంగా ఉంది ఇంత గట్టి పెళ్ళం దొరికినందుకు. ఇంత మంచి ఫ్రెండ్ను కాదని నేను మరో పిల్లకేసి చూసినా, ఒకవేళ చూస్తే, నవ్వితే, షేక్ హ్యాండ్ ఇస్తే, అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలీదా? గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని చీటికి మాటికి బయట చెప్పుకుంటావా? అమ్ముకుట్టి, పెళ్ళంటే పాలల్లో పాల్లా కలిసిపోవడం, పంచదారలా కరిగిపోవడం. పెళ్ళంటే నమ్మకం. ఆ నమ్మకం తిరుగులేనిది, అది దీపం లాంటిది. దాని మీద అనుమానపు నీడలు పడవు. అనుమానం ఉన్న చోట నారాయణ అన్న బూతులా వినిపిస్తుంది, నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అన్నట్టే వినిపిస్తుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: రావికొండలరావు కథకు అందమైన అల్లిక వెండితెరపై బాపు రమణీయం. పెళ్లి పుస్తకంలో భామగా దివ్యవాణికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చే ముందర ఆ అవకాశం శోభన, సీత, భానుప్రియలను అనుకున్నారు. వీరిలో ఎవ్వరికీ

కూడా డేట్స్ అందలేదు, అంటే దొరకలేదట. అప్పుడే ఒక సినిమా వచ్చింది, ముత్యమంత ముద్దు ఈ సినిమా పేరు. అందులో సీతగారి స్నేహితురాలుగా కనిపించిన దివ్యవాణిని చూసి పిలిపించారు బాపుగారు. మాట్లాడాక బాపుగారు అడిగిన తొలి ప్రశ్నకు నవ్వేసుకుందామా, ఇది నీ ఒరిజినల్ హెయిరేనా అమ్మాయి అని అడిగారట. అవును అన్నారు దివ్యవాణి. అది సహజత్వానికి బాపుగారు వేసే పెద్ద పీట. మిస్సమ్మ సినిమా చూశావా అని రెండో ప్రశ్న అడిగారట. నిజానికి ఆ సినిమా చూడలేదు దివ్యవాణి, కాని ఈ సినిమా అవకాశం చేజారిపోతుందేమో అని చూసేశాను అని అందమైన అబద్ధమాడానని ఇప్పటికీ నిజాయితీగా చెప్పుకుంటారు దివ్యవాణి గారు. అప్పుడు బాపుగారు చెప్పారట, మిస్సమ్మ సినిమా ఛాయలు కొన్ని నీకు ఈ సినిమాలో కనిపిస్తాయని. మిస్సమ్మలో భార్యాభర్తలమని చెప్పుకొని అబద్దాలాడి ఉద్యోగంలో చేరతారు కదా, కాని ఇక్కడ మాత్రం పెళ్లి కాలేదన్న రివర్స్ ఫార్ములా మనకి తెరపై కనిపిస్తుంది. మరి మిస్సమ్మ సినిమా గురించి ఇన్నిసార్లు చెప్పుకున్నాక ఆ సినిమాలో పాట వినకపోతే ఎలా?

కామెడీ స్టార్ నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్, కేకే కృష్ణమూర్తిగా ఈ సినిమాలో మనకి తెరపై కనిపిస్తారు. ఒక మధ్యతరగతి యువకుడు, పెళ్లయ్యాక తన కుటుంబం మాత్రమే కాదు భార్య కుటుంబ బాధ్యతలు కూడా తనవే అని తెలిసినవాడు. పెళ్లయ్యాక భార్య అంటే తన సఖి, స్నేహితురాలు, అర్ధభాగమని బాగా అర్థం చేసుకున్నవాడు. పెళ్లంటే దిద్దుబాట్లు మాత్రమే కాదు సర్దుబాట్లు కూడా ఉంటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకమే ఈ వివాహ బంధానికి పునాది అని ఈ చిత్రంలో కామెడీ హీరో నుంచి క్లాస్ హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ చూపించిన రమణీయమైన కథ బాపు తీసిన పెళ్లి పుస్తకం.

స్టూడియో క్లబ్ లో సమయం 11 గంటల నాటి 25 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. మరి కృష్ణమూర్తి సత్యభామలు తమ కుటుంబ కష్టాలను కలిసి తీర్చుకోవాలని అనుకోని, మాట్లాడుకోని, నిశ్చయించుకొని తెరిచిన పెళ్లి పుస్తకంలోకి తొంగి చూస్తే, కృష్ణమూర్తి బాంబేలో ఒక సంస్థలో కళాదర్శకుడు అంటే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సత్యభామ కేరళలో స్టెనోగ్రాఫర్. సరే, ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఒక పెద్ద సంస్థలో చేరతారు. ఏం చెప్పి, కృష్ణమూర్తేమో అవివాహితుడని, భామ భర్త రోగిష్టివాడని, కేరళలో వైద్యం తీసుకుంటున్నాడని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆ సంస్థ యజమానైన గుమ్మడి గారి పాలసీ ఏంటంటే ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం. ఈ అబద్ధాలను ఎదుర్కొనే ప్రయాణంలో పెళ్లి పుస్తకంలో పేజీలు ఎన్నో.

0: అదేమిటి?
1: గుటకలు, చిటికెలు,

0: పెళ్లి పుస్తకం పేరుకు మాత్రం ఎంతో అద్భుతం, కానీ దానిలోపల పేజీలలో కష్టాలతో పాటు సుఖాలున్నట్టు అని చెప్పి పెద్దలంటారు చూడండి. ముందుగా సుఖాలని చెప్పరు, కష్టాలని నేర్పిస్తారు చిన్నప్పటినుంచి, అది కూడా మధ్యతరగతి కుటుంబాలలో. మరి భామకు మరింత అదనంగా డబ్బొస్తుందని గుమ్మడి గారి అమ్మాయికి సాయంత్రాలు డాన్స్ నేర్పే పని కూడా దొరుకుతుంది, వెంటనే ఒప్పుకుంటుంది కూడా. ఆ విధంగా కొంత అప్పైనా తీరుతుందన్నది భామ ఆశ. అదే అమ్మాయికి వారాంతాల్లో ఆర్ట్ నేర్పమని మరో ఆర్డర్. దీంతో ఆ భార్యాభర్తలకు దొరికే వారాంతపు ఏకాంతం కూడా పోతుంది. మీ అందరికీ ఒక సీన్ గుర్తుందా? భార్యకు పుట్టినరోజు బహుమతిగా ఇద్దామనుకున్న తను డిజైన్ చేసిన చీర కేకే అనుకోని పరిస్థితులలో బాస్ కుట్టి, అదేనండి బాస్ గారి అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది ముందు రోజు. మరి ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్ అంటూ కాలర్ మీద కేకేతో సంతకం పెట్టించుకోవడం చూసిన భామ బాధతో ఉక్రోషంతో కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ ఆటోగ్రాఫ్ ఇవ్వరు అంటూ ఇందాక నేను మీ అందరికి వినిపించానే సన్నివేశం, ఆ మాటలు, జారిన ఆ కన్నీళ్లు సహజత్వానికి అద్దం పడుతూనే సమాజంలో సగటు భార్యాభర్తలు ఎలా ఉంటారో, నమ్మకం పెళ్లికి పునాదిరాయని ఎలా చూపించారో, అది బాపుగారికే సాధ్యం కాదంటారా?
1: ఈ చీర ఒక్కటే ఉంది, దాన్ని నేను ఒక్కదానే కట్టుకోవాలి, తెలిసిందా? ఆచగారు ప్లీజ్ ఓ మాటిలా రండి.
2: హలో, ఎస్
1: మన చీర కట్టు సూపర్ హిట్ అండి. ఈయనే మాట్లాడట్టు.
3: నమస్తే
1: సార్. సార్,

0: మాకు కూడా చెరోటి ఇప్పించండి
1: ప్లీజ్.
0: ఎంత డబ్బైనా సరే,
1: నథింగ్ బింగ్ అన్నానా, ఇది నాకు స్పెషల్.
0: మా ఆర్ట్ గారు నా కోసం డిజైన్ చేశారు. నా ఒడ్డు పొడుగు, నా బాడీ వంపులు, నా పాదాల రంగు, వాటిని బట్టి అంచులు వేయించారు.
2: ఆ చీర మొట్టమొదటిసారి నువ్వే కట్టుకోవాలి, నీ తర్వాతే ఊర్వశులు రంభలు.
0: అంతెందుకు, నేనెప్పుడు చీర కట్టుకోలేదు కదా.
1: ఆ టెక్నిక్ అంతా నీ నాయనే నేర్పించారు.
0: ఎలా ఉందండి, అసలు ఈ చీర మీలాంటి బ్యూటీలు కట్టాలి, కానీ నేను కట్టినందువల్ల మీకే పోటీ వచ్చేస్తున్నా. హౌ డు యూ లైక్ ఇట్? ఇది మన ఆర్ట్ గారు నా కోసం డిజైన్ చేశారు.
1: నా కోసం, నా కోసం, నా కోసం.
3: తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తాం తాం.

తగ్గింత తనంత గద్దంత తగ్గం తనం తదడం తదక ధినతాం తగ్గింత.

0: ತದ್ದರಿ ತದ್ದಣ್ಣ ತಜ್ಜಣ್ಣು ತದ್ದೆಂಗಿ ತಂಗಡದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತಂಗಡದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತಂಗಡದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತಂಗಡದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತದ್ದೆಂಗೆಣ್ಣ ತೊಂ ತಂಗಡದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದಗ ಧರಿಗಿಡತಕ ತದ್ದಗ ಧರಿಗಿಡತಕ ತೊಂ ತಾ
1: బాదమాకులు దొరకలేదని షూటింగ్ ఆపేసిన బాపుగారు. ఇది అప్పట్లో ఒక హెడ్లైన్ న్యూస్ లాగా అందరూ చర్చించుకున్నారట. పెళ్లి పుస్తకం షూటింగ్ సమయంలో ఏం జరిగిందో తెలుసా? బాదమాకులేంటి అని చెప్పి అంటారా? చెప్తానుండండి. ఒక సీన్లో హీరో హీరోయిన్లు బాదమాకుల్లో ఇడ్లీ తింటారు. ఈ విషయం ఏంటి, బాపుగారికి మనందరికీ తెలుసున్న అలవాటు. స్కెచెస్లో ముందరే బొమ్మలు గీసేసుకుంటారు, దాని కింద కావలసిన ఐటమ్స్ అన్ని ప్రొడక్షన్ టీం వారికి ముందుగానే ముందు రోజే అందజేసేస్తారు లిస్ట్. ఈ సీన్కి ఇది కావాలి అని చెప్పి ప్రొడక్షన్ వారికి ఈ బాదమాకులు దొరకలేదు. వారేం చేశారు, షూటింగ్ ఎందుకు ఆపేయాలని విస్తరాకుల్లో శుభ్రంగా కుట్టేసేసి ఇడ్లీలకి రెడీగా సీన్ కోసం పెట్టేశారు. బాపుగారు వచ్చారు, అక్కడ సీన్లో విస్తరాకుల్లో ఇడ్లీలు పెట్టేశారు. ఇదేంటి,

విస్తరాకులు పెట్టారు. బాదమాకులు దొరకలేదా హైదరాబాద్ అంతా అని చెప్పి టీం మీద చాలా గట్టిగా అరుద్దామనుకున్న బాపుగారు ఏం చేశారో తెలుసా? సింపుల్గా వెళ్లారు. వెళ్లి ప్రొడక్షన్ టీం అందరినీ పంపించి, బాదమాకులు దొరికాక మనం షూటింగ్ మొదలు పెడదాం అని చెప్పి అందరినీ హైదరాబాద్లో వెతకమని పంపించేశారు. ఇదేంటి బాబో ఇలా ఉంది అని చెప్పి ఎక్కడ వెతికినా ఆ రోజు ఎందుకో వీళ్ళందరికీ కావలసిన విధంగా బాదమాకులు దొరకలేదు. చివరికి ఒక ఇంట్లో దొరికాయి. దొరికాక ఆ చెట్లనెక్కి ఆ బాదమాకులు తెంపి విస్తర్లా కట్టి తీసుకొచ్చారు. అప్పటికేంటి, సాయంత్రం అయిపోయింది, ఇడ్లీలేమో చల్లారిపోయాయి. మళ్లీ వేడివేడి ఇడ్లీలు వేసి షూటింగ్ చేశారు. అదేంటి, నేను సినిమా చూశాను, ఈ సీన్ ఎక్కడుందండి అని చెప్పి ఆలోచించుకుంటున్నారా? అదే మరి, ఆగరు కదా. ఉయ్యాలోగుతూ మాట్లాడుకుంటూ అక్కడ వాళ్ళిద్దరూ ఇడ్డెన్లోని ఒక చిన్న పిల్లాడు తీసుకొస్తాడు చూడండి, అది ఆ సీన్. మరి ఇంతగా ఇడ్లీల గురించి, భోజనం గురించి చెప్పుకున్నప్పుడు ఈ పాట వినకపోతే ఎలా?

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, రెడీయా?

తక్క దిన్న దిన్న చక్కర దిన్న దిన్న తంగడి తక్క తరిగడి తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతో తదిగిణతో తదిగిణతో తాంగిడి తగ్గ తరికిట తగ్గదివి తాంగిడి తగ్గ తరికిట తగ్గదివి తాంగిడి తగ్గ తరికిట తగ్గదివి తత్త తన్నక దిన్న దీన్ తన్నక దిన్న దిదీన్ తన్నక దిన్న దీన్ తన్నక దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న తక్క దిన్న ఆహా ఓహో ఆహా తరికిట తరికిట తరికిట తరికిట దిన్న దిన్న తక్క

0: పప్పు దప్పళం పాట విన్నాక మరి విందు భోజనానికి సిద్ధం కాని తెలుగు వారు ఎవరైనా ఉంటారా? ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. సరే, కథ క్లుప్తంగా చెప్పుకున్నా పెళ్లి పుస్తకంలోని బంగారు పేజీ తెరవలేదేంటి? అదినండి, అనుకోని పరిస్థితులలో కలిగిన మనస్పర్ధలు, అనుమానాలు చివరికి ఎలా తొలగిపోయాయి? ఈ జంట అపార్థాలను దాటి ప్రేమతో ఆ బంగారు పేజీలో అడిగేసిందెప్పుడు? గుమ్మడిగారింట్లో ఆయన షష్టిపూర్తి వేడుకల్లో గుమ్మడిగారి అమ్మాయి వసుంధర తన భర్త మీద చూపిస్తున్న ప్రేమంతా నటనా అని తెలుసుకుని అప్పుడు భర్తను అపార్థం చేసుకున్నానని బాధపడుతుంది భామ. తను నిజం తెలుసుకున్నాక పడే బాధ, అది తెరపై చూపించిన తీరు అద్భుతంగా సాగుతుంది.
1: సార్, మేమిద్దరం ఒక అబద్ధమాడి రెండు నిండు ప్రాణాలు కాపాడాలనుకున్నాం. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరిచ్చే పెద్ద జీతాలు కాసుపడి

0: ఎప్పుడు పెళ్ళం కాదని అబద్ధం చెప్పాం. ఇప్పుడు మా పెళ్లికే గండం వచ్చింది. 6 నెలలు ఈ అబద్ధాన్ని పోషించిన ఈ హోమాగ్ని ముందర, మీ పుణ్య దంపతుల ముందర అబద్ధం చెప్పలేకపోయాం. మాకు డబ్బుద్దు, ఉద్యోగం కూడా వదులుకుంటాం. మేం కోరేది మమ్మల్ని క్షమించమని.
1: నేను తెలిసే కాదు, తెలియకుండా తప్పు చేయనని నాకు ధీమా, ఓ పొగరు. కానీ తప్పు చేశానని తెలిసాక మాత్రం బుకాయించను. సిగ్గు లేకుండా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీ బతుకులతో చెడుగుడాడినందుకు గాను నా తప్పుకు నేనే జరిమానా వేసుకుని మీకు 1 లక్ష రూపాయలు ఫైన్ గా చెల్లించుకుంటున్నాను.
2: పెళ్ళంటే ఇలాంటి స్నేహం. స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం. విడిపోవాలనుకున్నా వీలివ్వని గట్టి బంధం. మీరు కూడా ఇంత చక్కటి దంపతులుగా బతకాలి. తెలిసిందా?
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, అసూయ అసలైన ప్రేమకి థర్మోమీటర్, ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాని నిలబెట్టాయి ఒక క్లాసిక్గా. దాన్ని మనకందించి ఈ పెళ్లి పుస్తకాన్ని బాపురమణీయం, తెలుగింటి దృశ్యకావ్యం, మనోరంజకం, జనరంజకంగా మార్చారు బాపురమణలు.

రాజేంద్రప్రసాద్ దివ్యవాణిలతో పాటు నేను అంటూ గుమ్మడిగారి మాటలకి రావికొండలరావు గారి మూగనటన, మీరంటే నాకెంతో ఇష్టమంటూ గుమ్మడిగారి భావమర్ది సుధాకర్ సున్నితమైన విలనిజం, వసుగా సింధుజ అల్లరి, రాధాబాయి ఝాన్సీల పాత్రలతో రాసిన ఈ పెళ్లి పుస్తకం ఆద్యంతం ఆసక్తికరం. భావితరాలకు పెళ్లంటే ఇది, అచ్చతెలుగింటి పాట ఇది అంటూ వెండితెరపై అద్భుతంగా తీర్చిదిద్దిన బాపు రమణీయం పెళ్లి పుస్తకం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సంవత్సరంతో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సంభాషణల రచయితగా ముళ్లపూడి వెంకటరమణకు, ఉత్తమ కథారచయితగా రావికొండలరావు గారిని ఆ సంవత్సరం నంది పురస్కారాలు వరించాయి. మరీ ముఖ్యంగా ప్రేక్షకాభిమానం టన్నుల కొద్దీ పొందిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఇప్పుడు విందాం గోరంత దీపం చిత్రంలోని ఈ పాట.

35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఈ పెళ్లి పుస్తకంలో పేజీలు తెరిచాక మనకర్థమైందేంటి? మన దాంపత్య జీవితంలో కనిపించే సామాన్య సంఘటనలే ఈ పెళ్లి పుస్తకం సినిమా. దానికి బాపు రమణీయంగా అద్దిన తెలుగుతనం, దాంపత్యమంటే తెలియచెప్పిన వైనం, పెళ్లికి పునాది జీలకర్ర బెల్లం కలిసినంత గట్టిగా ఉన్న నమ్మకమే అని చెప్పింది ఈ సినిమా. ఈ పెళ్లి పుస్తకంలోని కొన్ని పేజీలు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో తిప్పాము. నచ్చాయని ఆశిస్తూ నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట.

0: ఆకాశవాణి వివిక్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. कृतज्ञ राष्ट्र आज राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती पर उन्हें श्रद्धा सुमन अर्पित कर रहा है. इस अवसर पर देशभर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है. राष्ट्रीय राजधानी दिल्ली में महात्मा गांधी की समाधि राजघाट पर सर्वधर्म प्रार्थना सभा का आयोजन किया गया.

రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా, కేంద్రీయ ఆవాస్ ఆర్ షహరీ మామలూ కే మంత్రి మనోహర్ లాల్ ఆర్ దిల్లీ కే ముఖ్యమంత్రి రేఖా గుప్తా నే రాజఘాట్ పర్ మహాత్మా గాంధీ కు శ్రద్ధాంజలి ది. రాష్టపతి నే కహా కి దునియా కే కై హిస్సో మే జారీ యుద్ధ ఆర్ సంఘర్ష కే మాహౌల్ మే గాంధీ జీ కా శాంతి ఆర్ అహింసా కా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. సిరియున్న రచయిత, సిరిగల మాటలతో ఆటాడుకుని వెన్నెల కురిపించగల సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి రాసిన ఈ అక్షర అమృతమాల ప్రియరాగాలు చిత్రం నుంచి రాయబారం పంపిందెవరే పాట. మనం కనుక జాగ్రత్తగా విన్నామనుకోండి, నీ పాట పడుచుపిల్ల జారుపైట, గండుమల్లె పూలతోట అంటూ ప్రాసకు ప్రాధాన్యత ఇస్తూనే పాటను పైటతో పూలతోటతో పోల్చడం వీరికే చెల్లింది కదా.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz.

0: పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 17 నిమిషాలు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మరి మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయితలు వారు అక్షరాలతో ఆడుకునే విధానం, మనకు అందించే ఆ భావనల గురించి. శ్రేష్ఠ రెండు అక్షరాల పేరే. రాసులుగా మాటలను కూర్చి రాసిన పాటలు అందరినీ మెప్పించాయి. ఈమె కలం పడితే శ్రావ్యతకే సంగీతం వచ్చినంతగా పులకించిందా అననిపిస్తుంది. పెళ్లిచూపులు సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఈ పాట ఒకటి వినిపిస్తాను. హీరోయిన్ పేరు సినిమాలో చిత్ర. చిత్రంగా నాకే నే కనిపించేశానా, కవ్వించే చిత్రాన్నయ్యానా అంటూ పేరుతో పాడేటట్టు రాసిన శ్రేష్ఠ సూపరే కదా. అసలు ఒక పేరు తీసుకుని దాంతోటి ప్రాస కుదిరేటట్టుగా పాట రాయడము మామూలు విషయమా చెప్పండి?

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో మరి మనం మాట్లాడుకుంటున్నాం రచయితలు వారి కళా నుంచి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు. శుభలగ్నం సినిమాలోని చిలకాయే తోడులేక పాట గుర్తుందా? కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావా? అసలు ఆలోచించండి, కాసుల జడిలో ఎవరైనా శ్రీమంతులవుతారు కదా, కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ సినిమాలో ఆ అమ్మాయి తన భర్తను 1 కోటి రూపాయలకి అమ్మేయడము, దాని తర్వాత ఎంతగా నిరుపేదగా మారిపోతుందో అనుబంధాల విషయాలలో మనకి తెలియచేస్తారు. ఎంతటి అద్భుతమైన భావం కేవలం సిరివెన్నెల గారి కలం నుంచి మాత్రమే వస్తుంది, అవునా కదా?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30. షాల్కా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తలు వివరంగా. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర్య లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష,

సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్యపాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దూ తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు.

0: కాగా భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కోపైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కోపైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కోపైలట్ కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కోపైలట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావుజీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ మహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం కొన్ని సినీ గీతాలు. ముందుగా ఆచార్య చిత్రంలో శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: గుంటూరుకారం ఈ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి రాసిన గీతానికి తమన్ ఎస్ఎస్ సంగీతం అందించగా సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన ఆ గీతం వినేశాం.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
2: దీనికి ఇంత తొందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 12 గంటలు దాటి 49 నిమిషాలు. ఇప్పుడు విందాం స్వీయ సంగీత దర్శకత్వంలో అనిరుద్ రవిచంద్ర్ పాడిన కాసల శ్యామ్ గీతం. ఈ సినిమా పేరు ద పారడైజ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 56 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం దేవరా సినిమాలో నకాష్ అజీజ్ ఆకాశపడిన రామజోగి శాస్త్రి గీతం, సంగీతం అనిరుద్ర విజేందర్.

ఇప్పుడు విందాం ఇరుముడి. ఈ సినిమాలో డప్పు సీను పాడిన చౌడం శ్రీనివాసరావు గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాపూఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. బాపూఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ తదితరులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 2,500 కోట్ల

0: అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర సహాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని తీర్మానించారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా కోట్లాది మంది భారతీయులు స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహనీయులు మహాత్మాగాంధీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఈ దేశం 80 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి క్రమం ఆనాటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి, శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి అనేకమైన ఫిట్ ఇండియా ఉద్యమం అనేటువంటి మాటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి బాటలో పయనిద్దాం.
0: గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్, హన్మకొండ, జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. సత్యం, అహింస, శాంతి మార్గంలో పయనించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి బాల్య వివాహాలను అడ్డుకున్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ పథకాలు ప్రారంభించి నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 100,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి హామీ ఇచ్చిన విధంగా తులం బంగారాన్ని వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాశవాణితో పేర్కొన్నారు.
2: స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ అనేది ప్రతి జిల్లా ఆఫీసులో, మండల, గ్రామ ఆఫీసులలో స్వచ్ఛదనం యొక్క ప్రత్యేకత, దాని ఇంపార్టెన్స్ అనేది శ్రమదానాలు, వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీలో ప్రత్యేక దృష్టి పెట్టి సెగ్రిగేషన్ షెడ్స్లలో మరియు డంపింగ్ యార్డ్స్లో పెట్టడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంవీఐ మోహన్ బాబు తదితరులు హాజరై మొక్కలు నాటి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి వికాస్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా వికాస్ మాట్లాడుతూ,
3: వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. మన అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులను మరియు మానవ మనుగడకు అవసరమయ్యే చెట్లను, వృక్ష జాతులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము.
0: స్వచ్ఛతా హీ సేవా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్

0: మేనేజర్ రాజేంద్ర ఆధ్వర్యంలో రైల్వే అధికారులు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ప్రాంగణంలో చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఖమ్మం జిల్లా మధిరలో బీజేపీ పట్టణాధ్యక్షుడు శివరాజ్ సుమంత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, అటవీ క్షేత్రాధికారి గోవింద్ చంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏ డిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్దిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు 2 అక్టోబర్ మన జాతిపిత మహాత్మాగాంధీగారి జయంతి. అహింసయే ఆయుధంగా, సత్యాగ్రహమే సామాన్యుడి పిలుపులా దేశం కోసం పోరాడారు, స్వాతంత్ర్యాన్ని స్వాదించారు మన జాతిపిత అయ్యారు మహాత్మా. వారు చూపిన దారిలో నడుద్దాం, మన భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్దాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు లాల్ బహదూర్ శాస్త్రి, స్వాతంత్ర్య సమరయోధులు, మన దేశ 2వ ప్రధానమంత్రి, వీరి జయంతి కూడా. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ నినాదాన్ని 1965 భారత్ పాక్ యుద్ద సమయంలో చెప్పి దేశంలో జవాన్లలో అందరిలో కూడా ఉత్సాహం నింపారు. ఇలాంటి మహనీయులని గుర్తు చేసుకుంటూ చైతన్య స్ఫూర్తిలో మరింత ముందుకు సాగుదాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 30 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. హీరో అంటే డేరింగ్, డాషింగ్, రౌడీలు, గూండాలతో ఫైట్స్, అబ్బో బిల్డప్ మామూలుగా ఉండదుగా. ఇదంతా వెండి తెరపై. మరి నిజ జీవితంలో అన్యాయంతో పోరాడే సోదర సోదరిమణులు కూడా ఉన్నారండోయ్. వారెవరో కాదు, మన పోలీసులు. తమిళనాడులో జరిగిన ఒక సంఘటన మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈరోజు. ముందుగా అయితే ఈ పాట వినేయండి.

0: తమిళనాడులో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాన్నాను కదా, హెడ్ కానిస్టేబుల్ ఎం వేలుమురుగన్ వీరోచిత పోరాటం మనందరిలో ఆలోచన నింపడమే కాదు స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. తమిళనాడులో వీరి ఉద్యోగం. ఆ రోజు పొద్దున 5:45 టీంతో సిద్ధంగా నిల్చున్నారు. అంతకుముందే సమాచారం అందింది, ఒక ఎస్యూవీ కారులో మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటి ప్రభుత్వ నిషేధిత వస్తువులు, దాదాపు 230 కేజీల బరువున్నవి అక్రమంగా రవాణా చేస్తున్నారు కొందరు దేశద్రోహులని చెప్పి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. మరి వీరికి సమాచారం అందుతుంది ఒక ఎస్యూవీలో ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటివి రవాణా చేస్తున్నారని. మరి స్మగ్లింగ్, పట్టుకోవడం అన్ని సినిమాల్లో చూస్తాం, చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనేసుకుంటాం, ఎంత బాగా చేశారే యాక్టర్స్ అని చెప్పి. కానీ నిజ జీవితంలో నిరంతరం మన పోలీసు వ్యవస్థ వేయి కళ్లతో మనల్ని కాపాడుతూనే ఉంటుంది. వేల్ మురుగన్ కూడా సరిగ్గా ఇలాగే చేశారు. ఎస్యూవీని అడ్డగించగానే యూటర్న్ తీసుకుంది ఆ కార్. క్షణంలో తమని చుట్టుముట్టుకున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆ దుండగులు పారిపోయారు. అప్పుడేం చేశారో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ని, తోటి పోలీసుల్ని కింద పడేసింది ఆ కార్. ఆ డ్రైవర్ అంత చాకచక్యంగా, అంత క్విక్గా యాక్ట్ చేశాడంటే అంతకంటే వేగంగా కూడా వేల్ మురుగన్ ఏం చేశారు, ఆ కార్ డోర్ హ్యాండిల్ని పట్టుకున్నాడు, వేగంగా కార్ పైకెక్కేశాడు. ఎస్యూవీ ఆగలేదు, ప్రాణాలకు ఎదురెళ్లాడు వేల్ మురుగన్. 100 స్పీడ్ దాటిపోయింది. పలుసార్లు లెఫ్ట్ అండ్ రైట్ అతన్ని కింద పడేసే ప్రయత్నం చేశాడు ఆ ఎస్యూవీ డ్రైవర్. ఒకటి కాదు, రెండు కాదు, 40 కిలోమీటర్లు. అలాగే ప్రాణాలను లెక్క చేయకుండా ఆ కార్ మీదనే

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. వీరు దుండగుల ఎస్యూవీ కార్ ఎక్కేసి వారిని వెంటాడుతున్నారని ఇందాక చెప్పాను కదా. 40 కిలోమీటర్లు ప్రయాణంలో అతన్ని చంపేస్తామని ఎన్నో బెదిరింపులు, అయినా కూడా మాట వినలేదు వేల్ మురుగన్. రాష్ట్రమంతా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు గుట్కాలు గనక అందిస్తే ఎంతమందికి నష్టమన్నదే అతని ఆలోచన. ఈ లోపల డ్రైవర్ అనుకున్నది కొంచెం సాధించాడు. కార్ని అటూ ఇటూ తిప్పడంతో ఆ స్పీడ్కి వేల్ మురుగన్ తలకి బలంగా గాయమైంది.

40 కిలోమీటర్లు ఎస్యూవీ కార్ టాప్ పైన ప్రయాణిస్తున్నా తన పట్టు విడవలేదు వేల్మురుగన్. వీరోచితంగా తన గాయాన్ని ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా కార్ ఆగిన వెంటనే అందులో ఉన్న ముగ్గురిని పట్టుకున్నాడు, అరెస్ట్ చేయించాడు. ఫలితం 230 కేజీలతో ఉన్న అవాంఛిత పొగాకు గుట్కాలు దొరికాయి. చాలామంది చెడుదారిన పోకుండా ఆపగలిగాడు వేల్మురుగన్.

40 కిలోమీటర్లు కార్ రూఫ్ పైన ప్రాణాలు ఉగ్గబెట్టి చేశారే, భయం వేలేదా అని కొందరు వేల్మురుగన్ గారిని ప్రశ్నించారట. మరి ఆయనిచ్చిన సమాధానమేంటో తెలుసా? ముందు నేనొక పోలీస్ని అని. సెల్యూట్ నీకు వీర పోలీస్, వందనాలు అంటోంది వివిధ్ భారతి. ఉద్యోగమంటే ఫస్ట్ తారీఖున తీసుకునే జీతం కాదు, విధి నిర్వహణ అని ఎందరికో స్ఫూర్తినందిస్తున్నారు వేల్మురుగన్ గారు. వీరు మాత్రమే కాదు, నిరంతరం 24 గంటలు 365 రోజులు మనల్ని కాపాడుతున్న పోలీస్ శాఖకు నమస్సులు.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో మళ్లీ కలుద్దాం.

0: 14 points. With these performances, India climbed to 6th position in the overall medal standings. The country's medal tally rose to 72 medals, comprising 12 gold, 25 silver and 35 bronze. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Arunachal Pradesh for the day. IMD said conditions are likely to become favourable for further withdrawal of the southwest monsoon from remaining parts of Punjab, Haryana, Rajasthan, Uttar Pradesh and most parts of Gujarat and Madhya Pradesh during the next 24 hours. The Met Department said thunderstorms and lightning conditions will continue over Andhra Pradesh, Kerala, Mahe, Sub-Himalayan, West Bengal and Sikkim till tomorrow. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi speaks to pilot of Fly Dubai, Captain Smit Machar, applauds his bravery and wishes him a quick recovery. Commerce and Industry Minister Piyush Goyal holds bilateral meetings with his counterparts from France, Canada, Saudi Arabia and South Korea on the sidelines of the G20 trade ministers' meeting to strengthen trade relations. Nation pays homage to father of the nation Mahatma Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their birth anniversary today. IMD forecasts heavy rainfall over Arunachal Pradesh for today, says conditions are favourable for further withdrawal of southwest monsoon from northwest India. And in Asian Games, Lovlina Borgohain clinches gold medal in women's boxing 75kg category. Total medal tally rises to 72, including 12 gold. With that, we end the midday news.
1: Akasivani. వివిధ్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. మెలడీ టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. సుస్వరాల సంగీతం మధ్యాహ్నం మనందరి కోసం. సెప్టెంబర్ 30 ఈ తారీఖు బాగా గుర్తుంది కదా అందరికీ. అందరిలాగే దుబాయ్లో ఒక ఫ్లైట్ టేకాఫ్ చేసింది. కో పైలట్ హైజాక్ చేయడానికి ప్రయత్నించి తనపై దాడి చేసిన, ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్కు అభినందనలందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

మీకు తెలుసా, పసిడి పరుగులు తీస్తోంది. అదేంటి, బంగారం ధర పెరిగింది అని అంటున్నారా? కాదండి, ఏషియన్ గేమ్స్ ఆసియా క్రీడల్లో మన దేశ క్రీడాకారులు బంగారు పతకాల మూత మోగిస్తున్నారు. అందరికీ అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మెలడీ టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 25 నిమిషాలు. బ్రిక్స్ సమావేశంలో మన ప్రధానమంత్రి రష్యా ప్రధానమంత్రికి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అదేంటో తెలుసా? ఆలోచించండి. ఈ లోపల ఒక పాట వినిపిస్తాను.

బ్రిక్స్ సమావేశంలో మన ప్రధానమంత్రి తమిళ పుస్తకం తిరుక్కళ్ రష్యా ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. ఇది మన దేశ సాంస్కృతిక సాహిత్య వారసత్వం చెప్పే ప్రాచీన గ్రంథం. అమేజింగ్ కదా. మనందరికీ ఎప్పుడు మనం అనుకుంటుంటాం భగవద్గీతనిచ్చి ఉంటారు లేదా ఇంకేదో పుస్తకాన్నిచ్చి ఉంటారు అని. మరి ఇలా ఒక తమిళ పుస్తకాన్ని ఇచ్చారని ఊహించారా?

సెలబ్రిటీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మీరెంత బిజీగా ఉన్నా మీ తల్లిదండ్రులతో రోజుకి కనీసం 10 నిమిషాల పాటు గడపండి. అది వారికి ఆయుష్ పెంచడమే కాదు, మీలో కూడా తృప్తిని, సంతృప్తిని అందిస్తుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అవసరంలో సహాయం అందించే చేతులు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవట.

హే, మీ అందరికీ తెలుసా, ప్లాస్టిక్ ని, టన్నుల కొద్ది ప్లాస్టిక్ ని హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ సతీష్ కుమార్ గారు ఫ్యూయల్ గా మారుస్తున్నారట. వావ్ అనిపిస్తుంది కదో. ఇది కనుక పూర్తి స్థాయిలో జరిగిందనుకోండి, ఇక మన దేశంలో ఫ్యూయల్ ఇక్కట్లనేవి ఉండనట్టే. గట్టిగా అనుకుందాం, మంచి జరుగుతుంది.

మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 2:50. మరి మీ అందరికీ తెలుసా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ స్ట్రెస్ ని ఎలా మాయం చేయాలి, దానికి మీరు పాటిస్తున్న కిటికేంటి? నేనేం చేస్తున్నాను తెలుసా, ఒక మంచి పుస్తకాన్ని చదువుతున్నాను. ఈ ఒక మంచి పుస్తకం చదవడం వల్ల మనలో స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. ట్రై చేయండి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జీవితం ఎంత చిన్నదో మనందరికీ తెలుసు. ఈ రోజుని, ఈ క్షణాన్ని ఆనందంతో ఆస్వాదిద్దాం. మరి ఈ మెలోడీ టైంలో నేను వినిపించిన పాటలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్తే అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమ.
2: హలో,
3: హాయ్,
2: గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్.
2: హౌ డు యు డు?
3: ఫైన్, థాంక్యూ.
2: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
3: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.
2: దట్స్

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో వీరోచితంగా పోరాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో సంభాషించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్ పరిసరాలను ఆయన శుభ్రం చేశారు. చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తివేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నడ్డా ముచ్చటించారు. పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆటో ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 46ను జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్ కర్నూలు, వికారాబాద్లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్కు సహకారం అందిస్తాయి. దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌక్లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో సుమారు 29,000 ఫామ్ 7 దరఖాస్తులు అందినట్టు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త బస్టాప్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తారు. తెలంగాణలో ఖరీఫ్ వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 7,800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో సౌర పవన విద్యుత్తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఆల్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 3 నిమిషాలు అవుతుంది. మంచి మంచి మాటలు, పసందైన పాటలతో మరి నేను సిద్ధంగా ఉన్నాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిన్నటి నుండి కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేశారు కదా. 7:30 రాత్రి 7:30 సరదా సాయంత్రం మరి మీరు మాతో కనెక్ట్ అయ్యే ప్రోగ్రాం. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు పంపవచ్చు. ఇప్పుడైతే చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే సాయి. స్టే ట్యూన్.
1: This is the 21st century. We are youth. Youth chose life's

0: జే మనదర చిత్రం కోసం శంకర్ మాదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగం

0: అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రతి ఇయర్ అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవం జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. ఇదే రోజు భారత జాతిపిత మహాత్మా గాంధీజీ కూడా, మరి గాంధీజీ చూపించినటువంటి అహింస, సత్యం, శాంతి, సహనం వంటి విలువలను ప్రపంచానికి గుర్తు చేసే రోజుగా దీనిని పాటిస్తారు. అహింస అంటే కేవలం ఎదుటివారిని శారీరకంగా గాయపరచకపోవడం మాత్రమే కాదు, మన మాటల్లో, ఆలోచనల్లో, చేతల్లో కూడా హింసకు తావు లేకుండా ఉండటమే నిజమైనటువంటి అహింస. మహాత్మాగాంధీజీ అహింసను ఒక గొప్ప సామాజిక రాజకీయ మార్పు సాధనంగా ఉపయోగించారు. ఆయన నమ్మకం ఏమిటంటే హింసకు హింసతో సమాధానమిస్తే సమస్య అనేది మరింత పెరుగుతుంది. సో ప్రేమ, సత్యం, సహనంతో ఎదుర్కొంటే మార్పుకు మార్గం అనేది ఏర్పడుతుంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారు అహింస సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. సత్యాగ్రహం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఇలాంటి ఉద్యమాలలో ప్రజలను శాంతియుత మార్గాలలో భాగస్వామ్యం చేశారు. గాంధీజీ గారి ఆలోచనలు భారతదేశానికే పరిమితం కాలేదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో శాంతి, పౌర హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు అహింస మార్గం నుంచి ప్రేరణ పొందారు. ఐక్యరాజ్య సమితి 2007లో అక్టోబర్ 2న ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, హింసకు బదులుగా సంభాషణ ప్రోత్సహించడం, అలా మానవ హక్కులను గౌరవించడం వంటి ఇలాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అహింస అనేది పెద్ద ఉద్యమాలు మాత్రమే అవసరమైనటువంటి విషయం కాదు, మన రోజువారీ అంటే డైలీ లైఫ్లో కూడా పాటించవచ్చు. ఎప్పుడంటే కోపం వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడటం, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం, కుటుంబంలో సమస్యలను గొడవలతో కాకుండా చర్చలతో పరిష్కరించుకోవడం, చిన్న విషయాలకే ఇతరులను అవమానించకుండా సహనంతో వ్యవహరించడం. ఒక మంచి మాట ఆ మనసును ధైర్యాన్ని ఇవ్వగలదు. అందుకే అహింస మన చేతిలోనే కాదు, మన మాటల్లో, మన ఆలోచనలు కూడా ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: బాయ్స్ చిత్రం నుంచి లక్కీ అలీ, క్లింటన్, ప్లాసీ, వసుంధరదాస్ పాడిన పాట విన్నారు. గీత రచన ఏఎం రత్నం, శివగణేశన్, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
3: మీట్ ద స్టార్.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియోల సమయం 5 గంటలు దాటి 20 నిమిషాలు అవుతుంది. అక్టోబర్

భారత చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు భారత జాతిపితగా గౌరవించబడే మహాత్మా గాంధీ జయంతి. ప్రతి ఇయర్ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా గాంధీ జయంతి జరుపుకుంటాం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. చిన్నతనం నుంచే తల్లి నుంచి గాంధీజీ గారు సత్యం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి విషయాలను నేర్చుకున్నారు. తర్వాత ఆయన న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లడం జరిగింది. న్యాయవాదిగా పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి వివక్షను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అక్కడి అనుభవాలే ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా మారాయి. సత్యాగ్రహం, అహింస మార్గం. దక్షిణాఫ్రికాలో గాంధీజీ సత్యాగ్రహం అనే భావనను అభివృద్ధి చేయడం జరిగింది. సత్యం కోసం అహింస మార్గంలో నిలబడటం సత్యాగ్రహం యొక్క ప్రధాన భావన. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ గారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రజలను ఒకే చోట చేర్చి హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడే మార్గాన్ని చూపించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ అనేక ముఖ్యమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

1930లో జరిగిన దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ నాయకత్వంలోని అహింసా ఉద్యమాలలో అత్యంత గుర్తింపు పొందిందిగా నిలిచింది. సాధారణ ప్రజలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రోత్సహించడం జరిగింది. గాంధీజీ గారు స్వదేశీ భావనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. దేశీయ వస్తువులను ఉపయోగించడం, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం, స్వావలంబన సాధించడం వంటి లక్ష్యాలతో ఖాదీ, చరకాను ప్రోత్సహించడం జరిగింది. ఆయనకు చరక కేవలం ఒక వస్తువు కాదు, స్వావలంబన శ్రమకు, స్వదేశీ భావనకు ఒక ప్రతీక. గాంధీజీ గారి జీవితం మనకు ఎన్నో విలువలను నేర్పుతుంది. సత్యం, నిజాయితీగా జీవించడం, అహింస, హింసకు బదులుగా శాంతిని ఎంచుకోవడం, సహనం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం, స్వావలంబన, మన అవసరాలను మనమే తీర్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇక సేవ, సమాజం కోసం పనిచేయడం. గాంధీజీ గారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత అనే ఆలోచనను ప్రజల్లో పెంపొందించడానికి ఆయన ప్రయత్నించారు. అందుకే గాంధీ జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అతి సాధారణ జీవితం, అసాధారణ నాయకత్వం, దేశం కోసం అంకితభావం, రైతు సైనికుడి పట్ల అపారమైనటువంటి గౌరవం, ఇవన్నీ కలిసిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. ప్రతి ఇయర్ అక్టోబర్ 2న మన దేశంలో గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా జరుపుకుంటారు. శాస్త్రి గారు భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి అనే జీవితానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. శాస్త్రి గారు 1904

అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో జన్మించారు. చిన్న వయసులోనే మరి తండ్రిని కోల్పోవడంతో కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అయినప్పటికీ శాస్త్రి గారు చదువుపై ఆసక్తిని కొనసాగించారు. సాధారణ పరిస్థితుల్లో పెరిగిన ఆయన జీవితాంతం కూడా సాదా సీదా జీవన విధానాన్ని అనుసరించడం జరిగింది. ఇక మహాత్మాగాంధీజీ ఆలోచనల ప్రభావంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చిన్న వయసులోనే దేశం కోసం, స్వాతంత్రం కోసం ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమయంలో ఆయన త్యాగం, క్రమశిక్షణ, సేవాభావం వంటి లక్షణాలను మరింత పెంపొందించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజాసేవలోనే కొనసాగారు. ఆఫ్టర్ ఫ్రీడమ్, లాల్ బహదూర్ శాస్త్రి గారు అనేక ముఖ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఆయన రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇది ఆయన నైతిక బాధ్యతను ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా తరచు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి 1964లో భారతదేశ 2వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి పేరు వినగానే మనకు గుర్తు వచ్చే ప్రసిద్ధ నినాదం, జై జవాన్ జై కిసాన్. దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంత ముఖ్యమో, దేశ ఆహార భద్రతలో కూడా రైతుల పాత్ర కూడా అంతే ముఖ్యమని ఈ నినాదం మనకి తెలియజేస్తుంది. సరిహద్దులో దేశాన్ని కాపాడే జవాన్, దేశానికి అన్నం అందించే కిసాన్, ఇద్దరు దేశానికి వెన్నుముకలే. పదవి గొప్పది కాదు, ఆ పదవిలో ఉన్నప్పుడు మనం చేసే సేవ గొప్పది. ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ సాధారణ జీవన శైలి కొనసాగించారు. నిజాయితీ, బాధ్యత, క్రమశిక్షణ, దేశభక్తి, ఇవే ఆయన జీవితానికి ప్రధాన లక్షణాలు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు మన హృదయపూర్వక నివాళులు. జై జవాన్ జై కిసాన్.

0: మహర్షి చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుభ్రమైన గదులు కనిపిస్తాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు శుభ్రమైన పరిసరాలు మనకు స్వాగతం పలుకుతాయి. పాఠశాలకు వెళ్ళినప్పుడు చక్కగా ఉన్న తరగతి గదులు మనకు కనిపిస్తాయి. మనం లేచేసరికి రోడ్లన్నీ శుభ్రంగా కనిపిస్తాయి. అయితే ఈ పరిశుభ్రత వెనుక ఎవరి కష్టం ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు కనిపించే శుభ్రత వెనుక ఎంతోమంది పారిశుద్ధ కార్మికులు శ్రమ దాగి ఉంటుంది. ఎస్, మనం మన పరిణుల్లో నిమగ్నమై ఉన్నప్పుడే వారు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తమ డ్యూటీస్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి కార్మికుల సేవలను గుర్తించి వారికి గౌరవం తెలియజేసే ప్రత్యేకమైనటువంటి రోజు నేషనల్ కస్టోడియల్ వర్కర్స్ రికగ్నిషన్ డే, జాతీయ పారిశుద్ధ మరియు నిర్వహణ సిబ్బంది గుర్తింపు దినోత్సవం. పారిశుద్ధ కార్మికులు అంటే కేవలం చీపురుతో ఊడ్చేవారు మాత్రమే కాదు, వారు పనిచేసే ప్రదేశాన్ని బట్టి అనేక రకాల బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. ఆఫీస్, స్కూల్స్, హాస్పిటల్ని శుభ్రంగా ఉంచడం, చెత్తను సేకరించి సరైన పద్ధతిలో పారవేయడం, అవసరమైన చోట శానిటైజేషన్ కానీ పరిశుభ్రత చర్యలు చేపట్టడం, వారి కృషి వల్ల మనకు పరిశుభ్రమైనటువంటి వాతావరణం లభిస్తుంది. పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి, హాస్పిటల్లో రోగులకు సేవలు అందించడానికి, కార్యాలయాలలో ఉద్యోగులు తమ విధులను నిర్వహించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీళ్ళ వల్లనే. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పారిశుద్ధ కార్మికులు వారు చేసేటువంటి పని మనకు చిన్నగా అనిపించవచ్చు, కానీ వారు చేసే సేవ లేకుండా మన రోజువారీ జీవితం సజావుగా సాగడం కష్టమే. మరి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. పారిశుద్ధ కార్మికులకు గౌరవం తెలియజేయడం ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కాకూడదు. వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ప్రతిరోజు లభించాలి. పారిశుద్ధ కార్మికులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇదండి ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలేమల సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. క్యూర్ పరిధిలోని ప్రయాణికులకు సౌకర్యవంతమైన, నిరాటంకమైన ప్రజా రవాణా అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ మెట్రో కలిసి కామన్ పాస్ను ప్రవేశపెట్టాయి. ఇదే వేదికపై నుండి ఆటో ఛార్జీల సవరణ జీవోను కూడా విడుదల చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. ఈరోజు 4గొండలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ అందించిన సేవలను స్మరించుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. భారత ఆహార సంస్థ 4గొండ డివిజనల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో సంస్థ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు జరిగాయి. జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ సభలో స్వచ్ఛ భారత్ మిషన్ లో మనం చేపట్టే కార్యక్రమాలను కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సాంక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది.
0: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహబూబాబాద్ గాంధీ పార్కులో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో గ్రామ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులను చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం

సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తుంటే ఓర్వలేక ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్పై నిందలు వేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ

0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే బ్రేక్ఫాస్ట్ పథకం కింద నాగర్ కర్నూలు వికారాబాద్లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. నాగర్ కర్నూలు కిచెన్ కోసం జున్నా సోలార్ 5.17 కోట్ల రూపాయలు, వికారాబాద్ కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ 4 కోట్ల రూపాయల చెక్కులను అందించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు ఆయన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజాపూర్లో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వీబీజీ రామ్జీ డైరెక్టర్ పి శివశంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బర్డ్ వాక్, నేచర్ వాక్ నిర్వహించారు. డిఎఫ్ఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రకృతి ప్రేమికులతో కలిసి 4 కిలోమీటర్ల మేర నడక సాగించారు. ఈ సందర్భంగా జన్నారం డివిజన్ అటవీ శాఖ అధికారి రామ్మోహన్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు 7 రోజుల పాటు వన్యప్రాణుల పట్ల, అడవుల పట్ల అవగాహన కల్పించడానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం డివిజన్ లో పలు వన్యప్రాణి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి కాలేజెస్ నుండి కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొంతమంది ప్రకృతి ప్రేమికులు నేచర్ వాక్ లో పాల్గొనడం జరిగింది.
0: బాలలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థకు సంబంధించి వివిధ శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోండి, కోయా భాషను ప్రామాణీకరించి భాషా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు భద్రాచలంలో గోండి కోయా నిఘంటు వర్క్షాప్ నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిలో ముఖ్య భూమికగా ఉన్న బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన తొలిముద్ద కార్యక్రమాన్ని కల్వకుర్తిలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లురవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. తొలి రోజు చిన్నారులకు కిచ్డీ, ఉప్మా, ఉడకబెట్టిన గుడ్లను అందించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగ్లో జ్యోతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఐజేయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డిమాండ్స్ డే నిర్వహించారు. జర్నలిస్టుల ఆర్థిక పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, నగదురహిత హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు. లేటెస్ట్ డైవ్ టైమ్ హిట్స్ వింటారు. ఇప్పుడు విందాం చిత్రలహరి చిత్రం నుండి సుదర్శన్ అశోక్ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఇంటికి సురక్షితంగా చేరండి. ఇప్పుడు మీ అందరి కోసం సారోచ్చార్ చిత్రం కోసం ఖుషి మురళి, శ్వేతామోహన్ చిన్న పన్ను పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు విందాం సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట. రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 50 నిమిషాలు అవుతుంది. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మెకానిక్ రాకీ చిత్రం నుండి మంగ్లీ పాడిన పాట విందాం. గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం జేక్స్ బిజోయ్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం భీమ్ సిసిలియో.

కేకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలియంల సమయం 7 గంటలు దాటి 30 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో

ఈఆర్ఓ.ఈసీఐ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధ భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం

0: ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈరోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పథకాలు సాధించి పథకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నెల్లియంలో సమయం 7:15. ఇది మన చట్టం, పంచాయతీరాజ్ యాక్ట్. ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: పల్లెటూళ్ళే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని బలంగా నమ్ముతాం మనం. ఇలాంటి పల్లెటూళ్ల నిర్వహణ గాని అక్కడ ఉండే అధికారాలని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకురాబడింది కదండి. గ్రామాభివృద్ధికి ఏ ఏ అధికారులు గ్రామ స్థాయిలో ఉంచారు ఈ చట్టం ప్రకారం?
1: ఈ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచి, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు ఇంపార్టెంట్. ప్రతి గ్రామానికి ముగ్గురు ఉంటారు.
0: వీరి విధులు, వీరి పట్ల ఉండే బాధ్యతల గురించి తెలియజేయండి.
1: ముఖ్యంగా సర్పంచి మెయిన్ పర్సన్ విలేజ్ కి, ఊరి డెవలప్మెంట్ గురించి గాని, డ్రైనేజ్ గురించి గాని, వెల్ఫేర్ గురించి గాని మెయిన్ సర్పంచ్.
0: ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
1: ఫస్ట్ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది, దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది ఆయన. పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్, గవర్నమెంట్ కు విలేజ్ కి బెనిఫిట్స్, అంటే ఏమన్నా విలేజ్ ప్రాబ్లమ్ చెప్పనీకే ఆయన మండల పరిషత్లో రిప్రజెంటేషన్ చేస్తారు.
0: గ్రామానికి సంబంధించిన అవసరాలని రిప్రజెంట్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ గ్రామం నుంచి రిప్రజెంటేటివ్ గా ఎంపీటీసీ ఉంటారు.
1: ఎంపీటీసీ ఆన్ మండల పరిషత్ రిప్రజెంటేషన్ ఉంటాడు. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ ఆయన అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీస్. ఆయన డెత్ సర్టిఫికేట్ గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ, మిగతా ఏమైనా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఏమేం ఫండ్స్ వస్తున్నాయి, వల్ల విలేజ్ లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరీ 3 మంత్స్ కు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెట్టాలి, అది సర్పంచ్ డ్యూటీ. వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్
0: ఇందులో ఎలా నిర్వహిస్తారంటే, ఎవరెవరి ద్వారా గ్రామ ప్రజల్ని ఆ గ్రామ సభకు వచ్చేటట్టుగా, అంటే గ్రామ సభలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ సందర్భంలో ఎక్కడ వీటిని నిర్వహిస్తారు?
1: గ్రామ సభను గ్రామ సచివాలయం అని ఉంటుంది, అక్కడ మెంబర్స్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, ప్లస్ సర్పంచ్. విలేజ్ ఒక రోజు ముందు ప్రజలకు చెప్పి చాటింపు చేసి గ్రామ సభ ఉంది, రేపు రండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మీరు సర్పంచ్ దృష్టికి, పంచాయతీరాజ్ సెక్రటరీ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం.
0: అంటే ప్రాబ్లమ్స్, అలాగే పెండింగ్ లో ఉన్న
1: పనులు ఏవైనా గానీ,
0: రోడ్లు గాని, పారిశుద్ధ్యం సంబంధించిన విషయాలు గాని, డ్రైనేజ్ గాని,
1: అవును,
0: అలాగే ఆ ఊర్లో నివసించే పిల్లల ఎడ్యుకేషన్ అవసరాలను కూడా ఆ సభలో
1: చర్చించు. గ్రామ సెక్రటరీ ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం గ్రామ సభలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.
0: అలా గ్రామ సభ నిర్వహించిన తర్వాత ఆ సభలో తీసుకున్న తీర్మానాలన్నీ రైటింగ్ లో పెడతారా?
1: వ్రాతపూర్వకంగా పెడతారు. పంచాయతీ సెక్రటరీ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు.
0: గ్రామ సభ నిర్వహిస్తానంటున్నారు కదండి, గ్రామ సభ నిర్వహించేటప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరిని ఆ సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు?
1: గ్రామ సభకు వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ సెక్రటరీ ప్లస్ విలేజ్ల ప్రజలకు కూడా ఒక రోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి, రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉడకంగా వచ్చి చెప్పండి అని ఒక రోజు ముందు చాటింపు చేయాలి.
0: ఇలా సభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు, పనులు విచారించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం గాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా లిఖిత పూర్వకంగా పొందుపరుస్తారా?
1: కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలి. పంచాయతీరాజ్ సెక్రటరీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది, ఎజెండా ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయాలి, ఆ రికార్డ్స్ ప్రకారం పనులు చేయాల్సి వస్తుంది.
0: అంటే అవసరం నిమిత్తము రోడ్డు వేయించడము, డ్రైనేజ్ చేయడము, ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం పడ్డప్పటికీ కూడా ఈ గ్రామ సభలో తీసుకున్న తీర్మానం మేరకు రిప్రజెంటేషన్ పై అధికారులకు తెలియాల్సి,
1: కంపల్సరీ గవర్నమెంట్ కు ప్రపోజల్ రిప్రజెంటేషన్ పెడితే సర్పంచ్ గాని, పంచాయతీరాజ్ సెక్రటరీ గాని ఫండ్స్ గురించి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే, కన్సర్ట్ ఎమ్మెల్యే, కన్సర్ట్ కలెక్టర్ పెడితే ఆ ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా, వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ కు ఉపయోగించాలి.
0: భగవంత్ రెడ్డి గారు, ఒకవేళ గ్రామానికి సంబంధించిన పనుల్లో ఆటంకం జరిగి లేదంటే వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా వినియోగించకుండా చేయవలసిన పనులు సరిగ్గా చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు ఒక పౌరుడు ఏ రకంగా స్పందించాల్సి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి?
1: ఎక్కడైనా ఇక విలేజ్ లో ఏదైనా మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేసినప్పుడు సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరైనా సరే కంపల్సరీ కోర్టుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి కంప్లైంట్, లేకపోతే కోర్టు కూడా పోవచ్చు. మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్
0: ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది అని తెలిస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము, లేదా నేరుగా కోర్టును కూడా
1: ఆశ్రయించవచ్చు.
0: ముఖ్యంగా ఈ దుర్వినియోగం జరిగిందో లేదంటే చేయవలసిన పనులు సరైన సమయంలో చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు అటు కలెక్టర్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లే ముందు ఆధారం కావాలి మనకి.
1: కంపల్సరీ పేపర్ మీద సరే ఫ్రాడ్ జరిగింది అంటే ప్రూఫ్ అనేది ఉండాలి, విట్నెస్. విట్నెస్ అంటే డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రాడ్ జరిగిందని తెలిసేది మనకు.
0: ఆ డాక్యుమెంట్ ఎలా

0: సంపాదించారు.
1: ఆర్టీఏ ప్రకారం ఉంది కదా, ఈ మధ్య యాక్ట్ ఉంది కదా, యాక్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు మనం.
0: రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికి అప్లై చేయాల్సి ఉంటుంది?
1: ఆ కన్సర్న్ పంచాయతీరాజ్ సెక్రటరీ అనుకో, లేకపోతే కలెక్టరేట్ సపరేట్ వింగ్ ఉంటుంది, ఒకటి ఆర్టీఏ వింగ్ ఉంటుంది కాబట్టి ఆ వింగ్ కు అప్లై చేసి తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్.
0: పనులకు సంబంధించిన నిధులు ఎంత శాంక్షన్ చేయబడ్డాయి
1: మొత్తం దాంట్లో రికార్డు ఉంటుంది. ప్రతి విలేజ్ రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, అక్కడనే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంటుంది సపరేట్, అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు.
0: సో మనము ఆ సంబంధిత డాక్యుమెంట్స్ చూసి తీసుకుని వాటిలో ఉండే వ్యత్యాసాలు గమనించి ఆ తర్వాత మనం అప్పీల్ కోసం కలెక్టరేట్ గాని లేదంటే కోర్టు గాని వెళ్ళడం జరుగుతుంది.
1: జరగవచ్చు. ఎవరైనా ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ తీసుకుని అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే, మిస్అప్రోప్రియేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ కలెక్టర్ అప్లై చేయొచ్చు. కలెక్టర్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టు పోవచ్చు.
0: ముఖ్యంగా గ్రామాభివృద్దిలో కేవలం ప్రభుత్వానిదే పాత్ర కాకుండా ప్రజలది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అభివృద్దికి ఒక చట్టం చేయడమే విషయం కాదు, చట్టాన్ని అమలు పరచాలంటే ప్రజా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అది కూడా ఇంపార్టెంట్, ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. విలేజ్ లో సర్పంచ్ తో పాటు అఫీషియల్ తో పాటు ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ డ్రైనేజ్ ఉంది, క్లీనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంపార్టెంట్. ప్రజల పాత్ర ఉంటేనే ఏదైనా సాధ్యం.
0: ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వబడిన ఫండ్స్ పట్ల సరైన న్యాయపరమైన పనులు జరగలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా అప్పీల్కి వెళ్తే ఏ రకమైన న్యాయం జరుగుతుందంటారు?
1: కంపల్సరీ ఎవరైనా ప్రజలు కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి. ఫస్ట్ కలెక్టర్ ఇస్ ద కంప్లీట్ అథారిటీ. అతను ఏమైనా యాక్షన్ తీసుకోలేదు అనుకో, తర్వాత కోర్టు కోవచ్చు. కలెక్టర్ 99% యాక్షన్ తీసుకుంటాడు. ఈయన ఎనీ ప్రెషర్ తోటి తీసుకోలేదంటే కోర్టు కోవచ్చు.
0: అంటే ఇలా దుర్వినియోగానికి పాల్పడిన వారి పట్ల ఏ రకమైన శిక్ష విధిస్తుంది?
1: చట్ట ప్రకారం మిస్అప్రోప్రియేషన్ ఫండ్ అంటుకో, డబ్బులు దుర్వినియోగం చేసిన అనుకో, ఆ చట్ట ప్రకారం అప్లికబుల్ అయితే దాని ప్రకారం శిక్ష కంపల్సరీ వేయాల్సింది.
0: అడ్వకేట్ భగవంత్ రెడ్డి గారు, ప్రస్తుతము సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటప్పుడు అసంపూర్ణ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి తొందరపడి పబ్లిక్ లో ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఎదుటి వారి పట్ల దూషణ భూషణలు చేస్తూ సమాజంలో గనక వారిని నిందారోపణ చేసినట్లయితే ఆధారం లేకుండా అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటే, కంపల్సరీ నిందారోపణ చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కంపల్సరీ కొట్టుకుపోయి న్యాయం అడగొచ్చు.
0: అంతేగాని చెప్పుడు మాటలు విని తొందరపడి నిందారోపణ చేసినట్లయితే ఇలా చేసిన వాళ్ళ పట్ల చర్యలు జరుగుతాయి.
1: వితౌట్ ఎవిడెన్స్, ఆధారం లేకుండా సీరియస్ అలిగేషన్ ఎప్పుడు కూడా చేయకూడదు. చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యం ఉంటేనే నువ్వు అలిగేషన్ చేయాలి.
0: అలా తప్పుడు అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ డిఫేమేషన్ కేసు గాని లేదంటే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం
1: అన్ని చర్యలు తీసుకో, డిఫేమేషన్ గాని ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు విట్నెస్ ఆధారాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే, కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు కోర్టుకు గానీ దానికి సబ్మిట్ చేయడానికి వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేయకూడదు.
0: ఈ పంచాయత్ సెక్రటరీ గారి అధికారాలు విధులు గురించి కొంచెం తెలియజేయండి.
1: పంచాయతీరాజ్ సెక్రటరీ గారు విలేజ్ లా గవర్నమెంట్ అఫీషియల్ ఆమె. ఏమన్నా మీటింగ్లు కానీ ఏమైనా జరిగినప్పుడు నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ ప్రజలకు, అంటే గ్రామ సభ గారు ఒక నోటీస్ పెట్టాలి ఒక రోజు ముందుగా. తర్వాత బర్త్ సర్టిఫికెట్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వితిన్ 1 ఇయర్ అయితే సెక్రటరీ ఇవ్వాలి, ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్డివర్ కోర్ట్. వితిన్ 1 ఇయర్ లో ఈమెకు డెత్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ, ఈ 3 సర్టిఫికెట్ వాళ్లే జారీ చేయాలి, గ్రామ సెక్రటరీ జారీ చేయాల్సి వస్తుంది.
0: మామూలుగా మనం గమనిస్తుంటాము ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఏదైనా సామాజిక పరమైన అంశాల పట్ల డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే సర్పంచ్ గారి దగ్గరే సెటిల్ అవుతుంటాయి. సో ఇలా గ్రామంలో శాంతి భద్రతలు సామరస్యత కాపాడడానికి కూడా సర్పంచ్ పట్ల ఏదైనా బాధ్యత కానీ వాళ్ళకేమైనా అధికారాలు ఉన్నాయంటారా?
1: సర్పంచ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్ ఆయనకు పవర్స్ ఉంటాయి, ఆయన డిసైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి.
0: అంటే పెద్దల సమక్షంలో నిర్ణయించబడి ఆమోదయోగ్యంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే సర్పంచ్ గారి ముందు రాయించుకున్న రాతపత్రం కూడా చెల్లుబాటు
1: అవుతుంది. ఇద్దరు మధ్యలో కూర్చొని అందరు సంబంధం కూర్చొని ఆయన పంచాయతీ పెట్టి విలేజ్ లా ఇద్దరు కలిసి రాసుకుంటే కాంప్రమైజ్ ఏమైనా చేసుకున్నారంటే చట్టబద్దంగా వ్యాల్యూ అయ్యి.
0: ఇప్పుడు మీరు అన్నారు భగవంత్ రెడ్డి గారు, ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ గానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తొలుత గ్రామ సభలో చెప్పాలి, ఆ తర్వాత అక్కడ సరైన న్యాయం జరగలేదన్నప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, కలెక్టర్ గారి నుంచి విన్నవించిన తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇలా కోర్టుకు వెళ్లి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కోర్టులో

0: ఆడడానికి శక్తి లేని వారు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: వాళ్ళకి సపరేట్ కోడ్ అడ్వకేట్ పెట్టుకునే అవసరం లేదు. కొన్ని కేసులలో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ గా పోవచ్చు, పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ని అపాయింట్ చేసి అడ్వకేట్ కు ప్రభుత్వం ఫీజు గానీ మిగతా ఏమన్నా అడ్వకేట్ గారు గవర్నమెంట్ పే చేస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు భగవంత్ రెడ్డి గారు. గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు చైతన్యవంతుడై గ్రామాభివృద్ధికి తోడ్పడడానికి అటు గ్రామ సభలో పాల్గొని ఆ సమస్యలు చర్చించి అక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్గా అంటే ఉన్నతాధికారులను కానీ తప్పని పరిస్థితుల్లో కోర్టును కూడా ఆశ్రయించేసి గ్రామానికి సంబంధించిన అభివృద్ధిని సాధించుకోవాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30. సరదా సాయంత్రం కార్యక్రమానికి స్వాగతం. మరి మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0402324 0852. ప్రజెంట్ అయితే మా మెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com పంపండి. మెయిల్ ఐడి మరొకసారి hellovividbharatihyd@gmail.com పంపండి. మరి ప్రశ్న, ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 ప్రముఖ నటుడు అనంత నాగ్ గారు అందుకున్నారు కదా, మరి తెలుగులో వచ్చిన కేజీఎఫ్ చిత్రంలో అనంత నాగ్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? తెలుగులో వచ్చిన కేజీఎఫ్ చిత్రంలో అనంత నాగ్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 040 ఆన్సర్ తెలిస్తే hellovividbharatihyd@gmail.com పంపండి. సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్.

0: జనరల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: సరదా సాయంత్రం వింటున్నారు కదా. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 2024 ప్రముఖ నటుడు అనంత నాగర్ అందుకున్నారు కదా. మరి తెలుగులో వచ్చిన కేజీఎఫ్ చిత్రంలో అనంత నాగ్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. అలాగే దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం. ఇంకా గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి శుభలేఖ సుధాకర్ గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి మరో ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది. సైమా అవార్డ్స్ 2026 ఇటీవల బెంగళూరులో జరిగాయి కదా. తెలుగులో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా, అలాగే ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డు అందుకున్న సింగర్స్ ఎవరు? సైమా అవార్డ్స్ 2026లో ఇటీవల బెంగళూరులో జరగడం జరిగింది. తెలుగులో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్, అలాగే ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డు అందుకున్న సింగర్స్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి hyd@gmail.com. మరొకసారి చెప్తున్నాను, హెలో hellovividhbharatihyd@gmail.com. హలో వివిద్ భారతి hyd@gmail.com కి పంపండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ఈ సైమా అవార్డ్స్ 2026 ఇటీవల బెంగళూరులో జరిగింది కదా, తెలుగులో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అలాగే ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డ్స్ అందుకున్న సింగర్స్ ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. పున్నా వెంకటేశం, హేమలత నిమ్మాని నుంచి, అలాగే అప్పలరాజు పెడన, షేర్ల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్ రామ్ చరణ్ గజ్వేల్ నుంచి, ఇంకా సంధ్యా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, అలాగే కోనసీమ జిల్లా మోరిపలం నుండి పంతాడి శ్రీనివాసరావు అలాగే రైట్ ఆన్సర్, అలాగే గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ రైట్ ఆన్సర్, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, కా మహ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైట్ ఆన్సర్, అలాగే హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రమణ గోగుల గారు, అలాగే గోదావరి గట్టు మీద ఉంది కదా సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి, అలాగే సమీరా భరద్వాజ్ కోర్ట్ మూవీ నుంచి ప్రేమలో అనే సాంగ్ ఉంది కదా ఆ పాటకి, అంటే ఇది 2025లో విడుదలైనటువంటి చిత్రాలకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సైమా అవార్డ్స్ 2026 గాను వీరిద్దరూ అవార్డు పొందడం జరిగింది. మరి మరో ప్రశ్న, ఇటీవల వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో శుభమన్ గిల్ తన డబుల్ సెంచరీని ఎన్ని బంతులలో పూర్తి చేసి వన్డే చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు సాధించారు? ఇటీవల వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో శుభమన్ గిల్ తన డబుల్ సెంచరీని ఎన్ని బంతులలో పూర్తి చేసి వన్డే చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును సాధించారు? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి hyd@gmail.com కి ఆన్సర్ చేయండి. వింటూ ఉండండి సరదా సాయంత్రం విత్ మీ సాయి. స్టే ట్యూన్.

0: హాటు ఘాటు నాటు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో శుభమన్ గిల్ తన డబుల్ సెంచరీని ఎన్ని బాల్స్లో పూర్తి చేసి వన్డే చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును సాధించారని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ ఆన్సర్ బండి కృష్ణ గౌడ్ కీసర మండలం నుంచి, గోధుమకుంట గ్రామం నుంచి, అలాగే నెమ్మని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు.

కడప నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, అలాగే అప్పలరాజు పెడన నుంచి, మూరిపల్లెం నుంచి పంతాడి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, చిరంజీవి నాగభూషణం హంపాపురం నుంచి, దోర్నాల బాలరాజు సాయినగర్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే చిలుక నారాయణ జాన్కంపేట నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 117 బంతుల్లో 223, అంటే 200 పరుగులు చేశాడు పూర్తిగా, అంటే 50 ఓవర్స్ ఆడాడు. గ్రేట్. అసలు 223 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. భారత్ 406 పరుగుల లక్ష్యాన్ని కేవలం 43.3 ఓవర్స్లో ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో డబుల్ సెంచరీ చేశారు శుభమన్ గిల్ గారు. మరి మరో ప్రశ్న, ఈరోజు గాంధీ జయంతి కదా, మరి గాంధీజీ గారు చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహం ఏ ఇయర్లో జరిగింది? గాంధీజీ గారు చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహం ఏ ఇయర్లో జరిగింది? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి HYD @gmail.com కి ఆన్సర్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి. నేను అడిగినటువంటి ప్రశ్న, గాంధీజీ గారు చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహం ఏ ఇయర్లో జరిగిందని అడిగాను. రైట్ ఆన్సర్స్ పంపించారు నిమ్మని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమలత, అలాగే కడప నుంచి ప్రొద్దుటూరు సంధ్య, దస్తగిరి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సత్యేశి సుమలత, అప్పలరాజు పెడన నుంచి మోరిపల్లి నుంచి పంతడి శ్రీనివాస్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, గోమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, అలాగే బాలరాజు రేణుక, సాయినగర్ నుంచి, తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, చిరంజీవి నాగభూషణం, హంపపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా గోదావరి నుంచి పంపించారు. రైట్, మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 1930లో ఉప్పు సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. రైట్ ఆన్సర్స్ పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శివ, ఈశ అంటే అర్థం తెలుసా నీకు?
1: పార్వతి.
0: శివుడికి తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరొస్తారు?
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచ వాణిజ్య అసమతుల్యతలను సరిదిద్దేందుకు డబ్ల్యూటీఓ అనుకూల విధానం అవసరమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం ముగింపు కార్యక్రమంలో మంత్రి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో అమూల్ డైరీ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే రైతులు స్వావలంబన సాధించాలని ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని అన్నారు. తెలంగాణలోని ఆదర్శ రైతులు, సహకార సంఘాల సభ్యులు, డైరెక్టర్లు, సొసైటీ సెక్రటరీలు, చైర్మన్లతో ఈరోజు ఇఫ్కో హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతులు గతంలో రసాయన ఎరువులను పరిమితంగా వినియోగించేవారని, ప్రస్తుతం ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగిందని హైదరాబాద్లో ఇఫ్కో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ సంచాలకుడు గోపి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలేమలో సమయం 8:03.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి సల్పిన దార్శనికులు ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీసెస్ రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంపై సుస్థిర స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించి, ఆధునిక సాంకేతిక రంగంలో కొత్త పుంతలు అందుబాటులోకి తెచ్చి దేశ యువతకు బంగారు భవితను అందించే దిశగా ప్రభావితం చేసిన ఒక విశిష్ట వ్యక్తి జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటించి వారి జీవన ప్రయాణంలో మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి జేఏ చౌదరి గారు.
3: నమస్తే అండి.
2: మన పూర్వ రాష్ట్రపతి గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తను విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టీచర్ సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లి పక్షులు ఎగరడాన్ని చూపించిన వైనమే తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది అని అనేవారు. మరి ఐటీ రంగంలో మీరు సాధించిన ఈ ప్రగతికి, మీరు చేసిన కృషికి అలాంటి ఏదైనా సందర్భం మీ విద్యాభ్యాసంలో మిమ్మల్ని ప్రభావితం చేసిందంటారా?
3: ఒకటి ఉందండి, నేను ఐఐటిలో ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో మా క్లాస్మేట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఆ కాలంలో బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి సోకాల్ బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను అరే ఏంటిది, మనం ఇంత కష్టపడి ఇక్కడ చదువుకొని మనం ఇక్కడ పనిచేసి తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళ సపోర్ట్గా ఉండాలా, మనం కూడా ఊరికి అమెరికాకో లేకుంటే విదేశీ వేరే విదేశాలు పోతే బాగుండదు, ఏదైనా చేయాలా అని దృక్పథంతో నేను ఇక్కడ ఉన్న కంపెనీస్కి అప్లై చేస్తే ఇప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నాకు జాబ్ రావడం జరిగింది.
2: ఇస్రో
3: ఐఎస్ఆర్ఓ బెంగళూరు. అంటే అప్పుడు పాత సినిమాలు, తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ ఏం చూసినా కూడా అందులో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు పాత మిస్సమ్మ సినిమా చూస్తే ఎన్టీ రామారావు, సావిత్రి వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్స్, ఇప్పటికీ అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మెయిన్ థీమ్ సినిమాలో అసలు చిన్న క్లర్క్ ఉద్యోగం వస్తే ఎంతో సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఆ కాలంలో. నాకు అప్పుడు అనిపించింది అరే ఐఐటీలో చదివినా కూడా మనకి ఉద్యోగాలు లేవు, మనం ఏదో విధంగా ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశలో మనం ఆలోచించాలి. అంటే నేను ఐఎస్ఆర్ఓలో సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు కూడా అది ఒక ఆలోచన అయితే ఉండింది. సో దాట్ లెడ్ మీ టు గో ఇన్ టు ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఫార్మేషన్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ కావడము. అక్కడ నుంచి కొన్ని లక్షల ఉద్యోగాలు, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ గత 30 ఏళ్ళలో తీసుకుంటే, బీటెక్ చదివినా, ఐటీఐ చదివినా, డిప్లొమా చదివినా, ఫార్మసీలో చదువుకున్నా, ఏ చదివినా కూడా ఐటీ సర్వీసెస్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి చిన్న విలేజ్, మీరు ఏ విలేజ్ తీసుకుపోయినా కూడా, మా అమ్మ వాళ్ళ ఊరు గుర్తు దగ్గర

0: పల్లెటూరు ఓబుళాపురం అని ఉంటుంది. అక్కడ ఎప్పుడు అసలు నీళ్లు ఉండవు. ఇది కోవిడ్ డేస్ అయిన తర్వాత నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను, వాళ్ళకి అంతా పిలిస్తే నేను విలేజ్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళంతా కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నారు, తర్వాత అందరూ బై హ్యాపీగా ఉన్నారు. ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, మీకేమైనా వాటర్ వచ్చిందని? లేదు వాటర్ రాలేదు, మా అబ్బాయి టీసీఎస్లో పనిచేస్తున్న ఒకరు అంటే మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేస్తుంది, వాళ్ళు నెల నెలలో పంపిస్తున్నారు. ఈ కోవిడ్ డేస్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వచ్చి ఇక్కడ మా పరిస్థితి చూసి లోన్లు అప్లై చేసి మాకు బిల్డింగ్లు కట్టించారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంత ట్రాన్స్ఫర్మేషను ఒక్క ఇండస్ట్రీ ద్వారా. నాట్ ఓన్లీ మనం చాలామంది అనుకుంది ఏంటంటే హైదరాబాదు బెంగళూరు నగరాలు మాత్రమే డెవలప్ అయినాయి, రూరల్ ఏరియా డెవలప్ కాలేదని చాలామందికి అపోహలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఐటీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పర్టికులర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీ రీఇంబర్స్మెంట్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఎనీ పర్సన్ పేద కుటుంబంలో వచ్చిన ఎవరైనా కూడా, ఎందుకంటే ఈ ఫీజు సమస్య లేదు, అలా ఇంజనీరింగ్ కాలేజీ చాలా ఉన్నాయి, సీట్లు చాలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలంతా బీటెక్ చదువుకున్నారు, దాని తర్వాత చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఐటీ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే వైటుకే పీరియడ్లో అప్పుడు 1998-99 అమెరికాలో డేటు ఇది ఇదివరకు సాఫ్ట్వేర్లో అంతా 2 డిజిట్స్ పెట్టుకునేవాళ్ళు, 00-99. అదే నెవర్ థాట్ దట్ ఆ సాఫ్ట్వేర్ అన్ని ఏళ్ళు పనిచేస్తుందని చెప్పి అనుకోలేదు. అది ఎప్పుడైతే 2000 తర్వాత డిజిట్ 2 డిజిట్ నుంచి 4 డిజిట్ మారుతుంది, అది పూర్తి రాయాల్సి వస్తుంది, లేదంటే 0 అయిపోతుంది. అప్పుడు గార్ట్నర్ లాంటి సర్వే కంపెనీ వాళ్ళంతా కూడా ఫ్లైట్లు ఆగిపోతాయి, తర్వాత న్యూక్లియర్ దీంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ వైటుకే ప్రాబ్లం అని చెప్పేసి చాలా హైప్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. నేను అమీర్పేటలో మత్స్యవనం అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము. అక్కడ దాని పక్కనే ఆదిత్య బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించిన ఎంటర్ప్రినర్స్ అంతా కూడా ట్రైనింగ్ కంపెనీస్ పెట్టుకున్నారు. కోబాల్ ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత ఐబీఎం DB2 ట్రైనింగ్ కానివ్వండి, మెయిన్ ఫ్రంట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ దీనివల్ల ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మ్యాన్ పవర్ మన హైదరాబాద్లో అమీర్పేటలో దొరికింది వాళ్ళకి.
1: ఇప్పటికీ దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అంటుంటారు.
0: కరెక్ట్. అప్పుడు అమీర్పేట అమెరికా అనేది చాలామంది అమీర్పేటలో రావడము, అక్కడ కోబాల్ ట్రైనింగ్ లేకపోతే DB2 ట్రైనింగ్ నేర్చుకోవడము, ఒక ఐటీ కంపెనీ ఇమీడియట్గా ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళు వీసా H1B వీసా, ఎందుకంటే వీసా కోటా కూడా పెంచారు. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వీసా కూడా పెంచకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పేసి అన్ని విపరీతంగా పెంచేశారు.
1: ఆ క్రైసిస్ ని సాల్వ్ చేసే ప్రయత్నంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు.
0: కరెక్ట్. అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లము ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. వైటుకే పెద్ద ప్రాబ్లం, ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు. అది భారతదేశంలో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ పీరియడ్లో మన చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకొని అమెరికాలో ఎంటర్ అయిపోయారు. అదిగా లేకపోతే ఇంత గ్రోత్ ఉండేది కాదు. భారతదేశానికి ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సదవకాశంగా ఆ పీరియడ్లో వచ్చింది. నాకు ఫార్చునేట్గా ఏంటంటే నేను ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. నేను మొదటి నుంచి కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపన ఉండేది నాకు. మీరు అబ్దుల్ కలాం గారు ఏ విధంగా చెప్పారు, నాకు కూడా ఆ తపన ఉండేది. మనకు ఉద్యోగాలు లేకపోతే ఎట్లా మన వాళ్ళ పరిస్థితి?
1: మీరు అన్నట్టుగానే మన భారతదేశంలో చాలా కాలం వరకు ఇప్పటికి కూడా మధ్యతరగతి కుటుంబీకులు విద్య అయిపోగానే తర్వాత స్టెప్ ఉద్యోగ సముపార్జన.
0: కరెక్ట్.
1: ఉద్యోగంతో అక్కడితో విద్యకు ఫస్ట్ చెప్పి తర్వాత కార్యక్రమాలు చేస్తుంది. అలాంటిది మీరు విద్యావంతులై ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడుండే పరిస్థితిని నేను నా ఒక్కడి కోసం కాదు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని తీవ్రంగా కృషి చేశారు. మీ కృషిలో మీ కుటుంబం ఏ రకంగా సహకరించింది? అంటే మామూలుగా తన పరిధిని దాటి చేసే ఏ పనిని కూడా కుటుంబం నుంచి సమాజం నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది. మీకు ఏ రకమైన తోడ్పాటు లభించింది? ఎలా మీరు ఈ ఆశయాన్ని సాధించగలిగారు?
0: నేను కూడా బీద రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అనంతపురం దగ్గర బత్తలపల్లి అని కుగ్రామం, అక్కడ కూడా మాకు డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ అది. వ్యవసాయం ఏం లేదు, అంతా డ్రై ల్యాండ్స్. అందుకని మేము మా ఇంట్లో 4 అన్నదమ్ములు, నేను ఎల్డెస్ట్ అనమాట. నాకంటే ముందు మా సిస్టర్ ఉంది, మా నాన్న జక్కంపూటి సుబ్బరాయుడు, మా అమ్మగారు జక్కంపూటి నాగమ్మ. సో వాళ్ళు ఆ పెంపకంలో, మా నాన్నగారు ఎప్పుడు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. మ్యాథ్స్ రాకపోయినా మ్యాథ్స్ ట్యూషన్ టీచర్ దగ్గర పంపించడం కానీ ఇట్లాంటివన్నీ అందరినీ, నన్ను కానీ మా తమ్ముళ్ళు అందరినీ కూడా ఇంక్లూడింగ్ మై సిస్టర్ అందరినీ కూడా మంచి చదువులు చదివించాడు. ఆ దిశలో నేను బీఎస్సీ వరకు తెలుగు మీడియం నుంచి చదువుకున్నాను. మాకు అసలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ అంటే డబ్బులు ఫీజు ఉండే

0: కాదు, అనంతపూర్లో ఒకే కాన్వెంట్ స్కూల్ ఉండేది, ఎల్ఆర్జీ కాన్వెంట్ స్కూల్ అని ఉండేది. అందులో ఎలీట్ పీపుల్ మాత్రం పోయేవాళ్ళు, మాకు అందులో అడ్మిషన్ కూడా కష్టమయ్యేది. అందుకని మాకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. ఆ టైంలో బీఎస్సీ కూడా డిగ్రీ ఫస్ట్ టైం తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేశారు. నాకంటే ముందు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేది, అది కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేసేప్పటికి మా నాన్నగారు విజనరీ, మా నాన్నగారు, అరే బీఎస్సీ డిగ్రీ కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నువ్వు టైప్ రైటింగ్ కూడా నేర్చుకో, టైప్ రైటింగ్ డిగ్రీ తెలుగు మీడియంతో నేను డెఫినెట్గా గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ షూర్గా వస్తుంది అని చెప్పి నన్ను టైపింగ్ కూడా లోయర్ గ్రేడు హైయర్ గ్రేడ్ కూడా చెప్పించేసాడు. చేపించేసి మా నాన్న ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ టైప్ రైటింగ్తో డెఫినెట్గా క్లర్క్ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆయన ప్లాన్ అది. దాని ప్రకారం నేను టైప్ రైటింగ్ అంతా నేర్చుకున్నాను, డిగ్రీ తెలుగు మీడియంలో పాస్ అయిపోయాను. అప్లై చేస్తే ఎక్కడా ఉద్యోగాలు లేవు, అందుకని కంపల్సరీగా మళ్ళీ నేను ఎంఎస్సీ, లేకుంటే ఎంఎస్సీ చదివే ఐడియా లేదు ఇదివరకు. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ కండిషన్స్ దీనివల్ల నేను ఏదైనా ఉద్యోగం తీసుకుంటే మా తమ్ముళ్ళు కూడా నేను చదివించవచ్చు అనే దీంట్లో నేను చాలా కృషి చేశాను, కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలే. లాస్ట్కి ఒక బాట్లీ బాయ్ కంపెనీ వాళ్ళు క్లర్క్ పోస్ట్ వస్తే దానికి అప్లై చేస్తే తెలుగు మీడియం కాబట్టి వాళ్ళు తీసుకోలేదు దాన్ని. సరే ఇంకేం చేయాలని చెప్పేసి ఎంఎస్సీ ఎస్కే యూనివర్సిటీలో అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు దగ్గర కాబట్టి మా బత్తలపల్లికి అనంతపూర్ దగ్గర, సరే అని చెప్పి ఎంఎస్సీ ఫిజిక్స్ జాయిన్ అయిపోయాను. సో ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ గుత్తిలో మా మల్టీస్పెక్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు, అరే నేను ఏమి కొత్తది ఏమి నేర్చుకోవటం లేదే, నాకు తెలిసిందంతా ఏమి చూసుకోకుండా నేను వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని అని అయిపోయేది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్డేట్ మై నాలెడ్జ్, నేను రెస్ట్ అయిపోతున్నానే అని చెప్పి నాకు అలజడి మొదలైంది. లేదు నీకు దో అంటే మేము కండిషన్ చాలా పూర్ కండిషను అయినా కూడా మా నాన్నగారితో వెళ్ళి చెప్పాను, నాన్న ఇట్లా నాకు ఏమి కొత్త నేర్చుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ.
1: రెస్టింగ్ ఇస్ రెస్టింగ్ అంటుంటారండి.
0: రెస్టింగ్ ఇస్ రెస్టింగ్ అది వచ్చింది నాకు, ఏదో కొత్తది ఏదో చేయాలనే తపన మరి ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే ఆ కారణం ఎయిడెడ్ కళాశాల కాబట్టి జీతం కూడా బాగానే ఉండేది. అయినా కూడా నేను ఏది డెవలప్ కావాలంటే ఇక్కడుంటే లాభం లేదని చెప్పేసి దానికి రిజైన్ చేస్తాను నేను, ఏం చేస్తారో అన్నాడు. పిహెచ్డి జాయిన్ అవుతాను. సరే అని నీ ఇష్టం, నాకు అంత తెలియదు ఏది బాగుంటుంది, నీ యూటెక్కి కావాలండి అంటే మా నాన్నగారు అభినందించాలి. ఎందుకంటే బీదతనంలో కూడా అరే ఇది ఉద్యోగం పోతే మళ్ళా సంపాదన ఉండదు, సంపాదన లేకపోతే మిగతా పిల్లలకి ఎట్లా చదివించాలా, అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు.
1: ఖచ్చితంగా మీ నాన్న దార్శనికుడే.
0: ఎస్,
1: ఈరోజు జయే చౌదరి ప్రపంచ పటంలో ఆయన కంటూ ఒక ముద్ర వేశాడంటే ఖచ్చితంగా మీ నాన్నగారి,
0: మా నాన్నగారి ఆశీస్సులు, ఆయనకు గైడెన్స్ సపోర్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న కుటుంబంలో వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అటువంటప్పుడు మంచి ఉద్యోగం నేను రిజైన్ చేస్తాను, నేను పోయి మళ్ళీ చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు.
1: మీ పట్ల ఉండే పూర్తిగా నమ్మిక, కాన్ఫిడెన్స్ కూడా ఇది ఒక తారకాణంగా చెప్పొచ్చు.
0: కరెక్ట్. మా ఆవిడ కానీ తర్వాత మా పిల్లలు కానీ నా యాక్టివిటీస్ నేను ఏం చేస్తున్నా కూడా గేవ్ ఫుల్ సపోర్ట్. నేను ఇన్ఫాక్ట్ ఎస్టీపీలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 24/7 నేను ఆ దేశానికి ఈ దేశానికి పోయి హైదరాబాద్ రండి అని చెప్పి సేల్స్ బ్యాగ్ వేసుకుని తిరిగేవాడిని. అప్పుడు మా ఆవిడ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ తర్వాత పిల్లలు కూడా నా గురించి అరే మా డాడీ ఈజ్ డూయింగ్ సమ్ దిస్ థింగ్ అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పుడు దే నెవర్ డిమాండెడ్ మై టైం. అట్లా ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందుకు కోసం అని చెప్పేసి నేను నా జీవితాన్నంతా కూడా దీని మీదే ఫోకస్ చేసి మనకు ఐటీ ఇండస్ట్రీ తీసుకొని రావాలా, ఐటీ కంపెనీలు తీసుకొని రావాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా అనే దీంట్లో ఆ తపంతో నేను ఆ రోజుల్లో తిరిగేవాడిని. దానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఇంపాసిబుల్ అండి. నా భార్య పేరు శాంతిప్రియ, మా పెద్ద పాప అంజు శ్వేత, రెండో పాప నా డాక్టర్ నాగశ్రావణి, మా అబ్బాయి స్వప్నిక్, అందరూ సెటిల్ అయిపోయారండి.
1: మీ నాన్నగారు అందించిన స్ఫూర్తి సపోర్టు అది మీ తర్వాత తరానికి కూడా మీరు అందించారు, చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ అండి. పిహెచ్డి డిస్కంటిన్యూ అయిన తర్వాత ఐఎస్ఆర్ఓలో బెంగళూరులో టెలిమెట్రీ డివిజన్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో మేము మా టెలిమెట్రీ బాక్సెస్ తీసుకెళ్లి త్రివేంద్రం వెళ్ళేవాళ్ళం. అప్పుడు త్రివేంద్రం హెడ్ వచ్చేసి అబ్దుల్ కలాం, అక్కడ తుంబ రాకెట్ సెంటర్ ఉండేది ఆయన. మేము ఆ టెస్టింగ్ చేసేటప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా వచ్చేవాడు, వచ్చి ఏం చేస్తున్నారో చూసి శభాష్ బాగా చేస్తున్నారని చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అబ్దుల్ కలాం గారు. అట్లా నా ఫస్ట్ పరిచయం ఆయనతో అక్కడ జరిగింది.
1: గొప్ప వాళ్ళ ఆశీర్వాద బలం కూడా ఉంటుందండి.
0: తప్పకుండా ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ దోస్ థింగ్స్ ఎందుకంటే వాళ్ళంతా రోల్ మోడల్.

కదా, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. సో అది కూడా ఒక అందుకు కారణమని చెప్పచ్చు. కానీ అంత మంచి ఉద్యోగంలో ఉన్నా కూడా అప్పుడు మా తమ్ముళ్ళంతా కూడా హైదరాబాద్కి వచ్చేసారు చదువుల కోసం. ఒకసారి బీహెచ్ఆర్ఎండి వాళ్ళు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు, అది

0: అని దీంతో అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే నేను ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ బిహెచ్ఎల్ ఆర్ఎండ్లో జనరల్ మేనేజరు ఆయన, ఏంటి నువ్వు బుద్ధి ఉంది లేదా నీకు, అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని ఇక్కడ చిన్న పోస్ట్ నీకు తెలుసా ఎన్నేళ్ళు పడుతుందో సేమ్ పోస్ట్కి నువ్వు పోవాలంటే మేబీ ఒక 10 ఇయర్స్ పడుతుందేమో అన్నాను. 10 ఇయర్స్ కాదు, బిఫోర్ రిటైర్మెంట్ ప్రాబబ్లీ యూ విల్ గెట్ దట్ సేమ్ పొజిషను, నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఐఎస్ఆర్లో చేరు అని చెప్పి. లేదు సార్, నాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు, మా తమ్ముళ్ళంతా అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఉండి వాళ్ళని చదివించుకోవాలనే దీంతో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది.
1: కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ.
0: ఫ్యామిలీ కానీ ఎనీ సాక్రిఫైస్ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. ఎందుకంటే నేను సాక్రిఫైస్ చేసి ఉద్యోగం చేరిన తర్వాత అప్పుడు గేట్ పరీక్షలు పేపర్లో వచ్చింది. ఎంఎస్సీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంటెక్ అని. అప్పుడు అప్లై చేస్తే ఆ గేట్లో ఎగ్జామ్స్ రాస్తే నాకు పాస్ అయ్యి నాకు సీట్ వచ్చింది. సీట్ వస్తే వాళ్ళు స్పాన్సర్ చేశారు, బిహెచ్ఎల్ ఆర్ఎండి వాళ్ళు స్పాన్సర్ చేస్తే అట్లా నేను ఐఐటీలో ఎంటెక్ చేయడం జరిగింది. నా ఎంటెక్ ప్రాజెక్ట్కి నేషనల్ ఇన్వెన్షన్ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడం కానీ, తర్వాత దూరదర్శన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ కూడా నా ఎంటెక్ ప్రాజెక్ట్కి నేషనల్ అవార్డు రావడంతో నా ఫస్ట్ టైం ఐ కేమ్ టు ది మీడియా. ఢిల్లీకి పిలిపించుకొని నేను ఇంటర్వ్యూ చేశారు. అది టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేటరల్ రిక్రూట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్. దానికి అప్లై చేస్తే నాకు ఎంటెక్ ఉంది, అవార్డు ఉంది, ఐఎస్ఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి నాకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చింది. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఎవరైనా కంప్యూటరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు 6 నెలలు కానీ ఒకసారి 1 ఇయర్ పైన పడేది. ఎవరైనా ఒకవేళ ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తే కస్టమ్స్ డ్యూటీ ఇస్ టు బి 350% డ్యూటీ. ఆర్డినరీ వాళ్ళు ఎవరు అసలు చేసేవాడు కాదు. చాలామంది ఎన్ఆర్ఐల పాపం ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దామని చెప్పి వచ్చారు. వచ్చి ఇవన్నీ చూసేసి మళ్ళా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ పీరియడ్లో మనకు అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక అమెరికన్ కంపెనీ, వాళ్ళు చిప్ డిజైన్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో మ్యాన్ పవర్ బాగుంది, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే మనం డెవలప్మెంట్ సెంటర్ పెడితే మనం కొత్త ప్రోడక్ట్స్ ఈజీగా చేసేయచ్చు. కాస్ట్ అడ్వాంటేజ్, కాస్ట్ ఆర్బిట్రాజ్ ఉంది, తర్వాత అవైలబిలిటీ అది పీపుల్, గుడ్ పీపుల్ ఉన్నారని చెప్పి వాళ్ళు దే వాంటెడ్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో. కానీ అప్పుడు మనం అప్రూవల్స్ అన్నీ ఒక 10 డిపార్ట్మెంట్స్లో ఉండేటివి. ఆ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు మా చేత కాదు, ఎందుకంటే నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ది న్యూ ఎక్విప్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా అట్లా చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అని చాలా ఉండేటివి. సో అది కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టేది. అటుంటే మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మీరు ఇవన్నీ వెసులుబాటు ఇవ్వకపోతే ఐర్లాండ్లో డిసైడ్ అయిపోయాము, అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నాడు ఇది మంచి ఆపర్చునిటీ, ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం ట్రై చేద్దాము అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని అప్పుడు ఫార్మ్ చేసాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. అది ఓన్లీ ఫర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ పైలట్. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు, ఇట్లా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము ఇక్కడ చేస్తున్నాము, ఎవరైనా ఊయర్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్లై అని చెప్పి ఇంటర్నల్ సర్కిల్ వచ్చింది. అప్పుడు అది చూసి అప్లై చేశాను. మైన్ వాజ్ ది ఓన్లీ అప్లికేషన్. సో దట్స్ హౌ ఐ బికేమ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టీపీఐ, పోస్టెడ్ ఎట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ బెంగళూరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే మేము ఎట్లా పనిచేస్తామన్నారు. అప్పుడు వాళ్ళ గురించి సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకొని ఆ బిల్డింగ్ పైనే సెటిలైట్ స్టేషన్ సెటప్ చేసి వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెడితే అప్పుడు దే స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు.
1: మీరు అలా ఇంటర్నెట్ని ఇంటింటికి తీసుకొచ్చే మొదటి అడుగు మీరే వేశారు.
0: ఎస్, దేశంలోనే.
1: దేశంలోనే.
0: ఎస్. సో దాట్ వాజ్ ది బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఇండియా. ఎప్పుడైతే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాళ్ళకి ఎనీ ఇంపోర్ట్ లైసెన్సు 1 అవర్లో నేను శాంక్షన్ చేసి ఇచ్చేవాడిని. తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదైనా సాఫ్ట్వేర్ చేయాలన్నా కూడా ఐస్ టు గివ్ అప్రూవల్స్ ఇన్స్టంటేనియస్లీ. ఆ టైంలో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ చూసి ఆల్ అమెరికన్ కంపెనీస్, హ్యూలెట్ ప్యాకర్డ్, డిజిటల్, మోటరోలా, ఈ కంపెనీస్ అంతా బెంగళూరు రావడం జరిగింది. వాళ్ళు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ బిల్డింగ్ ఇక్కడ ఉంటే ఆ బిల్డింగ్ చుట్టుపక్కలే వాళ్ళు కూడా ఆ కన్నింగ్హామ్ రోడ్డు, మిల్లర్ రోడ్డు వాటిలో వాళ్ళు సెటప్ చేసుకొని, సెటిలైట్ స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ తీసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అట్లా బెంగళూరు బికెమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వాళ్ళంతా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో 64 KBPS లింక్కి హాఫ్ సర్క్యూట్కి దాదాపు 45 లాక్స్ పర్ యానమ్ రెంట్ వీళ్ళు పే చేసేవాళ్ళు.

0: ఎవరు టెక్సస్ ఉంటుంది, అది వీళ్ళు చాలా కష్టమన్నారు. ఎవరు ఇన్ఫోసిస్ అంత మేము కట్టుకోలేము, మనకు అంత వెసులుబాటు లేదు, దాన్ని తగ్గించమని, దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము విఎస్ఎన్ఎల్కి లెటర్ రాసాము. వాళ్ళు లేదు, మాకు కమర్షియల్ ఆర్గనైజేషను, మేము తగ్గించడానికి లేదన్నారు. అప్పుడు మా సెక్రటరీ నాగరాజన్ విఠల్ అని ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకి సార్ ఇది ఇష్యూ ఉందని చెప్తే అప్పటికప్పుడు ఆయన సెటిలైట్ స్టేషన్ను శాంక్షన్ చేయించేసి రెడ్యూస్డ్ టారిఫ్, విఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్స్ ఇస్తే ఎక్స్ బై 30 times లెస్ మేము వాళ్ళకి మిగతా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసామో అప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ వీళ్ళంతా కూడా ఎస్టీపీ లైసెన్సులు తీసుకొని వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీలో డెవలప్మెంట్ సెంటర్, అంతవరకు ఇక్కడ రిక్రూట్ చేయడము, అక్కడ తీసుకుపోయి వాళ్ళని ఏదో కంపెనీలో పెట్టడం, బాడీ షాపింగ్ అనేవాళ్ళు అది మాత్రం చేసేవాళ్ళు. బ్రెయిన్ డ్రెయిన్, ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉండేది కాదు. తర్వాత మన ఎకానమీ కూడా బాగుపడేది, ఎందుకంటే అమెరికా పంపించేస్తే అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ప్రైస్ తగ్గించేసామో అప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అందరూ కూడా వాళ్ళు కూడా దే స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ది డెవలప్మెంట్ సెంటర్. అట్లా మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఈ మన ఇండియన్ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ బికమింగ్ ది ఎస్టీపీఐ కంపెనీస్. ఆ పీరియడ్లో ఈ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్లో నా ఆఫీసులో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మానిటరీ చేసేవాళ్ళు. ఆ సీక్వెన్స్లో బిఎన్ యుగంధర్ అని మన తెలుగుతను, అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు సత్యానాదయ్యలో ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫాదర్ ఆయన. ఆయన వన్ ఆఫ్ ది విజిట్స్కి బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చూసి, అరే నువ్వు తెలుగు కూడా ఏంటి, నువ్వు హైదరాబాద్లో ఏం చేయటం లేదు, హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ లేదు. లేదు సార్, అక్కడ మాకు ఎస్టీపీ ఆఫీసే లేదు, నేను ఎట్లా వెళ్తాను. లేదు లేదు, మీ బాస్తో నేను మాట్లాడతాను, ఎస్టీపీ అప్రూవ్ చేపిచ్చేస్తాను. ఈ స్పోక్ టు సెక్రటరీ విఠల్ గారితో మాట్లాడేసి అక్కడ ఎస్టీపీ అప్రూవ్ చేయించాడు. అప్పుడు నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ సరిగ్గా లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, అసలు ఒక బిల్డింగ్ కూడా సరైన బిల్డింగ్స్ లేవు. ఆ కాలంలో జూబ్లీహిల్స్లో ఎకరాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఇంచుల్లో కూడా దొరకదు. అంత రియల్ ఎస్టేట్ అంత చీప్గా ఉండేది, ఎందుకంటే ఏమి యాక్టివిటీ లేదు కదా, దేర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. సరే, నాకు ధైర్యం ఏంటంటే మన ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ తెలుగు వాళ్ళు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ అన్న కావాలా, లేకుంటే వాళ్ళ పిల్లలు డాక్టర్ అన్న కావాలా. అట్లా మన వాళ్ళు ఒక ప్రైవేట్ ఇంజనీర్ కాదు, అక్కడికంతా పంపించేసి వాళ్ళంతా ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. నేను అనుకున్నాను ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ షుడ్ నాట్ బి ప్రాబ్లం అనే ధైర్యంతో. అప్పుడు మైత్రివనము, హుడా మైత్రివనము అమీర్పేటలో ఉండేది కొత్త బిల్డింగు. ఆ బిల్డింగ్ ఒకటి కొంచెం చూడడానికి కొంచెం బాగుంది, అందుకని ఆ బిల్డింగ్లో తీసుకుని ఎస్టీపీ పెట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో 4 floors పెట్టాము, కానీ 6 months 8 months అయిపోయింది, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అనలైజ్ చేస్తే ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకుండా మనం మా సాఫ్ట్వేర్ ఎస్టీపీ అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటేనే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు స్టార్ట్ ఇన్ దట్ బిల్డింగ్. డొమెస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళకి అందులో అలౌడ్ కాదనమాట, 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మాత్రమే అలౌడ్ అనమాట. సో అందుకని అలాంటి కంపెనీస్ ఏం లేవు హైదరాబాద్లో, అందుకని బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. నాకు మా ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి, ఢిల్లీ నుంచి లెటర్స్ మీద లెటర్స్, యూఆర్ వేస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ, దాన్ని సరెండర్ చేసి అని చెప్పేసి. అరే సరెండర్ చేస్తే మళ్ళీ ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలా, అందుకని ఇక్కడ కూడా సాటిలైట్ స్టేషన్ పెట్టించేసి ఇంటర్నెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మా బాస్ ఎన్ విఠల్, ఆయన హైదరాబాద్కు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు అడిగాను, నువ్వు ప్రపోజల్ పంపించు నేను చూస్తాను అన్నాడు. నేను ప్రపోజల్ పంపించాను. పంపిస్తే మా ఫైనాన్స్ డైరెక్టర్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశాడు, ఎందుకు ఒక ఐటీ కంపెనీ లేదు అక్కడ, ఫారెన్ ఎక్స్చేంజ్ 8 crores ఫారెన్ ఎక్స్చేంజ్ వేస్ట్ అయిపోతుంది, అందుకని ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ వైబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. అరే ఇంక మరి ఇంటర్నెట్ లేకుంటే హైదరాబాద్ ఐటీ కంపెనీ రావడం లేదు, ఎనికి వెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదామని అనుకున్నాను. అయినా ఎందుకన్నా మంచిది, ఒకసారి స్టేట్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ నిదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనమాట, అందుకని ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ఆపర్చునిటీస్ బాగున్నాయి, మనకు చాలామందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు, కానీ మనకు ఇంటర్నెట్ లేకుంటే ఎవరు రావటం లేదు ఇక్కడ. ఇంటర్నెట్ కావాలంటే సెటిలైట్ స్టేషన్ కావాలి, మా వాళ్ళేమో అంత కాస్ట్లీ సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయటం లేదు, మీరు హెల్ప్ చేస్తే మేము ఏం చేయాలన్నాను. మీరు ఏదన్నా లోన్ లాంటిది ఇస్తే నేను వాళ్ళని పోయి కన్విన్స్ చేస్తాను లోను, తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తే నేను వాళ్ళని కన్విన్స్ చేస్తే, అట్లయితే మా చీఫ్ సెక్రటరీ దగ్గర పోదామని చెప్పి నటరాజన్ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. సో నా లాజిక్ అంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన కూడా ఇమీడియట్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వితిన్ ఫ్యూ డేస్ జియో వాజ్ ఇష్యూడ్, 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ శాంక్షన్ టు ఎస్టిపిఐ హైదరాబాద్. అండ్ వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ సెటిలైట్ స్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా ల్యాండ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తామని జియో వచ్చింది. ఆ జియో తీసుకెళ్లి మా ఢిల్లీలో మా బాస్కి చూపించారు స్టేట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ కలిశాను, ఈజ్ వెరీ మచ్ కీన్ టు డెవలప్ దిస్ ఇండస్ట్రీ. అవునా చీఫ్ మినిస్టర్కి అంత ఇంట్రెస్ట్ ఉందా, అట్లయితే మనం ఏదో చేయాలని చెప్పేసి ఆయన కన్విన్స్ అవర్ ఫైనాన్స్ డైరెక్టర్, వీ గాట్ ది సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ అంతా అయిపోయింది తర్వాత వీళ్ళు ల్యాండ్ మాదాపూర్లో ఇచ్చాడు, 10 ఎకర్స్ ఈ సెటిలైట్ స్టేషన్ అన్ని సెటప్ చేయడం కోసం. 10 ఎకర్లో మాదాపూర్లో ప్రజెంట్ సైబర్ టవర్స్ ఉంది కదా, అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫెన్సింగ్ వేసేదని పోతే అక్కడ ఉన్న రైతులంతా కర్రలు తీసుకొని వచ్చారు, మేమంతా వ్యవసాయం చేసుకుంటున్నాము, మా ల్యాండ్ ఇది, మీరు ఎట్లా ఫెన్సింగ్ వేస్తారండి. అప్పుడు మళ్ళీ కలెక్టర్ కుట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన ఫోన్ చేస్తే ఎస్పీతో మాట్లాడి పోలీసులను పెడితే దాన్ని ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ సెటిలైట్ స్టేషన్ నుంచి మైత్రివనంలో కంపెనీలు వస్తాయి, కానీ మైత్రివనంకి మనం బీమ్ చేయాలంటే మైక్రో టవర్ పెట్టుకోవాలి. మైత్రివనం బిల్డింగ్ ఇంత పెద్ద చాలా హెవీగా ఉంటుంది కదా సెటిలైట్ స్టేషన్ స్ట్రక్చర్ అవన్నీ, కాబట్టి అక్కడ పెట్టేదానికి లేదు. అందుకని ఈ 10 ఎకర్స్లోనే పెట్టాలా, ఇక్కడ నుంచి పెట్టి మైక్రో టవర్ కోసం మేము అప్లై చేసాం. చేస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, అది ఫ్లైట్ జోన్లో ఉంది కరెక్ట్ మాదాపూర్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లేదు. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కరెక్ట్ మాదాపూర్ నుంచి వెళ్తున్నాయి, నీకు ఆ హైట్లో శాంక్షన్ చేయలేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ 1, మనకు ఇంటర్నెట్ వస్తేనే కంపెనీస్ వస్తాయి, మనకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే మనకు
1: టవర్
0: కావాలంట, వీళ్ళేమో టవర్ శాంక్షన్ చేయలేదు. మళ్ళా హరినారాయణ దగ్గరికి వెళ్ళాను, సార్ అగైన్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ 1, ఏమైంది అన్నాను. ఇట్లా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయటం లేదు మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి. సరే ఈ ల్యాండ్ ఎట్లా పెట్టుకో, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండి, ఎంత ప్రైవేట్గా నాకు హెల్ప్ చేసేవాడంటే ఆయన, యూ ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ల్యాండ్ దీని సెటిలైట్ స్టేషన్కి ఎంత కావాలనో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయి, ఇమ్మీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తాను. నేను అప్పుడు నువ్వు మంచి బైనాకులు కొనుక్కొని పవర్ఫుల్ బైనాకుల తీసుకొని మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ అన్ని తిరుగుతూ తిరుగుతూ రోడ్ నెంబర్ 25లో మన MHRD మరిచెన్నారెడ్డి R&D ఇన్స్టిట్యూట్,
1: HRD
0: ఇన్స్టిట్యూట్, ఆ బిల్డింగ్ అప్పటికే ఉన్నింది జూబిలేజ్లో, రోడ్ నెంబర్ 25. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ మెట్లెక్కి పై ఫ్లోర్ పోయేసి అక్కడ నుంచి బైనాకులర్స్ చూస్తున్నా చుట్టూ ఎక్కడ కనపడుతుందో మైత్రివనం. సడన్గా నాకు మైత్రివనం బిల్డింగ్ కనిపించింది
1: క్లియర్గా.
0: అది ఎంత నాకు ఆనందం ఇస్తుందంటే అందరికీ అదే చెప్తాను, అర్కమెడస్ ఎప్పుడైతే టబ్లో స్నానం చేస్తూ ఆయనకి ఐడియా రాగానే ఊరేకా అని చెప్పి అట్లా నాకు అంత సంతోషంతో, ఓ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నౌ వీ కెన్ డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా హరినారాయణ దగ్గర పోయి ఆ ల్యాండ్ పనికి వస్తుందని చెప్పి అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టడం జరిగింది. మైక్రో టవర్ పెట్టేసి వీ బీమ్డ్ టు మైత్రివనం. ఆ మైత్రివనంలో ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ఇచ్చామో ఎన్ఆర్ఐ ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఎక్కువ ఉంది 1 or 2 లోకల్ కంపెనీస్ ఉన్నారు, మెజార్టీ అది కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐ కంపెనీస్, వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేశారు. మన మైత్రివనం బిల్డింగ్ అనేది దేశంలోనే ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్, అందులో 23 కంపెనీస్ పెట్టారు. ఆ 23 గాట్ అక్వైర్డ్ బై అనదర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్వైర్ అయినా చేశారు, లేదంటే గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ గాట్ లిస్టెడ్ ఇన్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అన్ని కంపెనీలు సూపర్ డూపర్ సక్సెస్. అక్కడి నుంచి అసలు మన స్టోరీనే మారిపోయింది. ఆ టైంలోనే గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయింది, ఎన్టీ రామారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఒక చిన్న కంపెనీ ఫ్లోరిడా కంపెనీ ఒకటి వస్తే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కోసం నేను ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అది ఫస్ట్ టైం నేను
1: రామారావు గారు
0: చూడడము కలవడం, కంపెనీస్ కావాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన చేంబర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నారు అక్కడే, ఫస్ట్ టైం ఆయన కూడా అప్పుడే కలవడం జరిగింది. నీ కార్డు ఉందంటే నేను కార్డు ఇచ్చాను, మళ్ళీ వచ్చి కలవండి మీరు నీతో మాట్లాడాలన్నాను. సరే దాని తర్వాత చంద్రబాబు నాయుడు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ అయిపోయిన 1 month నాకు కాల్ వచ్చింది, మా సజెషన్స్ తీసుకొని రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ దే యూస్ టు క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూషన్ చేపించాడు చాలా ఫాస్ట్గా. ఒక మీటింగ్లో ఏమయ్యా నేను మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, ఇంకా మంచి కంపెనీలు ఎందుకు రావటం లేదు, ఎవరు బీపీఓ కంపెనీస్ కేపీఓ కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎంఎన్సీ కంపెనీస్ ఎవరు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాడు. సార్ మన దగ్గర ఐఐటీస్ ఐఐఎం ఇట్లాంటివి ఏం లేవు సార్, అందుకని రావటం లేదు, మనం కూడా ఒక ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్ పెడదామన్నాడు. బాగానే ఉంటుంది సార్, మేము వీల్ ప్లాన్ అకార్డింగ్లీ.

0: దెన్ ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు ఐటీ సెక్రటరీ లేడు, బలేరావు అని ఈ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, బలేరావు ఫోన్ చేసి మీరు చౌదరి రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ మీరు ముగ్గురు కలిసి కమ్ విత్ ద కాన్సెప్ట్ అట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ పార్ విత్ ఐఐటీస్ అట్లా తీసుకుని రండి, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ అన్నాడు. ఐఐటీ స్టాండర్డ్ బట్ ఐటీ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాలా, మిగతా అన్ని బ్రాంచెస్ ఇప్పుడు అక్కర్లేదు ఎందుకంటే మనకు ఇమీడియట్గా ఐటీ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ కావాలని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఐ కాయిన్డ్ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ వాజ్ మై కాన్సెప్ట్. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఫోకస్డ్ బట్ ఐఐటీ స్టాండర్డ్, ఆ ఐడియా అందరికీ బాగా నచ్చింది విత్ స్కూల్స్, ఒరాకల్ స్కూలు, తర్వాత మైక్రోసాఫ్ట్ స్కూలు, సో దట్
1: అప్డేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని
0: అన్ని ఆ కాన్సెప్ట్తో వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పాము. ఆయన కూడా నచ్చింది, 200 ఎకర్స్ 300 ఎకర్స్ ఎంత కావాలంటే నేను శాంక్షన్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. నేను సార్ మీరు ల్యాండ్ ఇచ్చేది ఎప్పుడు, బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు, అంతగా పుణ్యకాలం అయిపోతుంది, ఏం చేయాలన్నాడు. మీ దగ్గర రెడీమేడ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దాం సార్, మనకు అంత టైం లేదు, మనకి ఇమీడియట్గా మ్యాన్ పవర్ కావాలా. అట్లయితే ఇప్పుడు పీసీ పరక్ అని ఈ వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, ఆయన ఫోన్ చేసి పరక్ జయ చౌదరి మీరు మొత్తం ట్విన్ సిటీస్లో ఆయన ఏ బిల్డింగ్ ఐడెంటిఫై చేస్తే ఆ బిల్డింగ్ ఇచ్చేద్దాం రిపరేట్గా అన్నాడు. నేను పీసీ పరకు మొత్తం ఆయన ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో మేము ప్రజెంట్ ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఉన్నది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కడుతున్నారు, షెల్ అంతా రెడీగా ఉంది. మేము లోపల పోయి చూస్తే లోపల ఇంటీరియర్స్ ఇంకా ఏం చేయలేదు, షెల్ ఉంది, 85 ఎకర్స్ ఏదో ల్యాండ్ ఉంది, తర్వాత కొన్ని రెసిడెన్షియల్ కూడా అక్కడే కడుతున్నారు, ఇది ఐడియల్. తర్వాత హైటెక్ సిటీ అప్పటికే హైదరాబాద్లో
1: దగ్గరగా
0: ఉంది, సో అన్ని విధాల ఐడియాలు అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పాము. ఇమీడియట్గా శాంక్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇచ్చేస్తాను, ఇది ట్రిపుల్ ఐటీ. అట్లా ట్రిపుల్ ఐటీ గాట్ ఫార్మ్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ టుడే దట్ హెస్ బికమ్ ది వన్ ఆఫ్ ది ప్రీమియర్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. అక్కడ నుంచి మంచి కంపెనీస్ రావడం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ప్లేడ్ ఎ ఇంపార్టెంట్ రోల్. అసలు ఆ కాలంలో నేను హైదరాబాద్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక సేల్స్ బ్యాగ్ వేసుకొని అమెరికాకి యూరప్కి పోయేసి ఎగ్జిబిషన్లో ఒక చిన్న స్టాల్ పెట్టుకుని అందరు హైదరాబాద్ రన్నాను. ఆ క్రమంలో నేను చేసేవాడంటే నేను అక్కడ సిపా అని సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బే ఏరియా సిలికాన్ వ్యాలీలో ఉండేది, నేను పోయి ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. హైదరాబాద్లో వస్తే మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది, తర్వాత బెంగళూరు లాగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు, ఇవన్నీ కూడా నేను అడ్వాంటేజెస్ అని చెప్పి టు బ్రింగ్ ఆల్ ది ఎన్ఆర్ఐస్ టు కమ్ టు హైదరాబాద్. ఆ క్రమంలోనే నేను సియాటల్ కూడా వెళ్ళేవాడిని. సియాటల్లో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక చోట మీటింగ్ పెట్టి నాతో ప్రజెంటేషన్ ఇప్పించేవాడు. అట్లా నేను పరిచయాలు ఏర్పరచుకున్నాను. ఒకసారి ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ నాకు ఈమెయిల్ పంపించాడు, మా బిగ్ బాస్ బిల్ గేట్స్ ఇండియాకు వస్తున్నాడు, లుక్స్ లైక్ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా, మీరు ఎట్లో ఒకటి మీరు కన్విన్స్ చేసి హైదరాబాద్కి ఆయన తీసుకొస్తే హైదరాబాద్ నక్షా మారిపోతుంది అని వాడు ఈమెయిల్ పెట్టాడు. నేను తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర పోయాను, సార్ ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడు ఇండియాకి, మనం ఎట్లా ఒకటి ఆయన్ని కన్విన్స్ చేసి. ఆయన అక్కడ నుంచి ఫ్యాక్స్లు ఈమెయిల్లు చేస్తే నో రిప్లై. సో ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఈ పవర్ కంపెనీస్, అమెరికన్ పవర్ కంపెనీస్, గ్యాస్ బేస్డ్ పవర్ కంపెనీస్, దేవర్ ఆల్ డోల్డ్రమ్స్, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలని చెప్పేసి అమెరికన్ అంబాసిడర్ ఫ్రాంక్ విల్సన్ ఆయన వాళ్ళందరినీ నేను తీసుకొని ఈ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ టు మీట్ ఆనరబుల్ సీఎం. నేను అప్పుడు సీఎం గారికి అంబాసిడర్ గారు వస్తున్నారు, ఆయన ద్వారా మనం బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొస్తాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మంచి ఐడియా అని చెప్పేసి ఆయన అంబాసిడర్ అడిగాడు, ఇట్లా మీరు బిల్ గేట్స్ వస్తున్నారంట, ఏదో విధంగా హైదరాబాద్ తీసుకొస్తా, నో ఛాన్స్, ఆల్రెడీ వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని ప్రీఫిక్స్డ్, మరి ఎట్లా నాకు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఉంటుందంటే అక్కడ కూడా కష్టము, కానీ నీకు పని చేస్తాను, మా ఇంట్లో నేను డిన్నర్ ఐఎమ్ హోస్టింగ్ అ డిన్నర్, కాక్టైల్ డిన్నర్, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్ని సీఈఓల్ని అమెరికన్ సీఈఓల్ని పిలుస్తున్నాను, ఆ డిన్నర్ మీరు కూడా రండి అక్కడ కల్పిస్తానన్నాడు, ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తాడేమని చెప్పి అను. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రావెల్ టు ఢిల్లీ విత్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓట్ హైదరాబాద్, ఆ 5 నిమిషాలు 45 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే బిల్ గేట్స్ ఏం చూశాడంటే ఒక పెద్ద స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టరు, 80 మిలియన్ పాపులేషన్ ఉన్న చీఫ్ మినిస్టరు, నా ప్రోడక్ట్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్

0: ప్రోడక్ట్ నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆ చీఫ్ మినిస్టర్ ప్రెజెంటేషన్ యూజ్ టోటలీ గాట్ కన్విన్స్డ్ సో ఆ 5 మినిట్స్ అనేది 45 మినిట్స్ ప్రజెంటేషన్ అయిపోయింది. హీ సా ది ప్యాషన్ ఇన్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏమన్నా అంటే చీఫ్ మినిస్టర్తో మేము డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి మా టీం వస్తుంది, ఇప్పటికైతే హైదరాబాద్లో లేదు, నేను హైదరాబాద్ ఇంక్లూడ్ చేస్తాను, వాళ్ళు మిగతా స్టేట్స్కి మిగతా సిటీస్ కూడా వెళ్తారు, హైదరాబాద్ కూడా వస్తారు, కానీ దే సెలెక్షన్ ఇస్ ఫైనల్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 వీక్స్కి ఆ టీం వచ్చింది. వాళ్ళు చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, గుర్గావ్ వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఆ టీం అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ ఎంప్లాయీ ఫోన్ చేశాడు, సార్ మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నారు. అరే అదే, ఇంత కన్విన్స్ చేసి చెప్పాము, సేమ్ బిల్ గేట్స్ కూడా కలిశాడు. నేను వెళ్ళి ఇమ్మీడియట్గా సేమ్ గారికి చెప్పాను, సార్ మన ప్రాజెక్ట్లో నేను మాట్లాడాను కదా అని చెప్పేసి ఇంకా అగైన్ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ దొరికాడు, ఫోన్లో దొరికాడు. దొరికితే ఏంటి ఏమైంది ఎందుకు హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు అంటే, నేను చెప్పాను కదండి మా సెలక్షన్ టీము ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, వాళ్ళు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు. లేదు లేదు, మేము వాళ్ళకి సరిగ్గా ఇన్పుట్స్ తీసుకున్నట్లు లేదు, సెకండ్ టీం ఏమైనా పంపిస్తావని. జనరల్గా అట్లా చేయము, నువ్వు ఇంత ప్యాషనేట్గా అడుగుతున్నావు కాబట్టి సెకండ్ టీంని పంపిస్తావు, మామూలుగా అయితే అట్లా చేయము అని చెప్పి ఆయన సెకండ్ టీంని పంపించారు. ఆ సెకండ్ టీం వచ్చిన తర్వాత ఆ సెకండ్ టీంని మేమంతా కన్విన్స్ చేసాము. అప్పుడు మైక్రోసాఫ్ట్ టూక్ ఎ డెసిషన్ దట్ ఫస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్ అది హైదరాబాద్లో పెడుతున్నాం అని చెప్పి పేపర్లో ఆల్ న్యూస్ పేపర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లోను, సిఎన్ఎన్ అన్ని చోట్ల అంత విజిబిలిటీ ఫర్ హైదరాబాద్కి నువ్వు $100 మిలియన్ ఖర్చు పెట్టినా రాదు, అంత విజిబిలిటీ. అరే మైక్రోసాఫ్ట్ వరల్డ్ నంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ, హౌ దే డిసైడెడ్ ఇన్ హైదరాబాద్, సో హైదరాబాద్లో ఏదో బాగుంటుందే కదా వాళ్ళు డిసైడ్ చేశారని మిగతా ఎంఎన్సీ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. దట్స్ హౌ హైదరాబాద్ హస్ బికమ్ సో ఫేమస్.
1: ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.
0: మారిపోయింది
1: చౌదరి గారు, అంటే మీరు చేసిన ఈ కృషికి మిమ్మల్ని వరించిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి ఒక్కసారి తెలియజేయండి.
0: అంటే చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం నేను పనిచేయలేదండి. ఐ వాంట్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. అందులో సఫలీకృతం అయ్యాం, ఎందుకంటే హైదరాబాద్లో అసలు నంబర్ ఆఫ్ జాబ్సే లేవు ఐటీ జాబ్స్. అలాంటిది ఈరోజు సో మెనీ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఐటీ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి క్యాటరింగ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఈవెన్ హెల్త్ కేర్ ఆల్ మాల్స్, ఎక్కడ చూసినా మాల్స్లో ఎవరుకుంటున్నారు ఎక్కువ ఐటీ వాళ్ళే. సో కార్లు కొనే వాళ్ళు ఎవరు? ఐటీ వాళ్ళు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్ సో ఇక ఆ రోజుల్లో మన కంబైన్డ్ స్టేట్ బడ్జెట్ అబౌట్ 30,000 crores. ఈరోజు స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ బడ్జెట్ ల్యాక్స్లో ఉంటుంది, 2 lakh crores ఎంతో ఉంది.
1: ఈ ఎస్టాబ్లిష్మెంట్ దానికి దోహదపడింది.
0: హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్. సో అట్లా ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎన్నో ఫ్యామిలీస్ గాట్ బెనిఫిటెడ్, స్టేట్స్ గాట్ బెనిఫిటెడ్, ద కంట్రీ గాట్ బెనిఫిటెడ్. మొన్న నేను అమెరికా వెళ్ళాను, ప్రతి ఏ స్టేట్కు ఏ సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ, సార్ ఆ రోజుల్లో మేము వైట్యుకే రోజుల్లో మీరు వేసిన ఫౌండేషన్ వల్ల మేము అంతా ఇక్కడికి వచ్చాము, ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయాము, ఇక్కడ మేము ఆస్తులు బాగా సంపాదించుకున్నాము, తర్వాత ఎంత చేసాము మీ పుణ్యం వల్ల మేము అంతా చేసామని. ప్రతి దేశంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి ఇండియాని కాలనైజ్ చేశారు కదా, మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్నే కాలనైజ్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా సిఇఓలు సిఎక్స్ఓలు పెద్ద పెద్ద కంపెనీలు అంతా ఇండియన్సే, ఎక్కువ ఇండియన్సే. సో సిలికాన్ వ్యాలీలో పోయినా ఇండియన్సే, డల్లాస్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. అంత ఆపర్చునిటీస్ ఈ ఒక్క ఇండస్ట్రీ తీసుకురావడం వల్ల మొత్తం అసలు మన దేశ పరిస్థితి మారిపోయింది. మనం ఈరోజు $4 trillion ఎకానమీ అంటున్నాము, ఇట్స్ ఆల్ ప్రైమర్లీ డ్రివెన్ బై ఐటీ ఇండస్ట్రీ.
1: జే చౌదరి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మీ పాత్ర ఉంది.
0: ఐ వాజ్ ది కో చైర్మన్ ఫర్ ది ఫికీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. టూ టర్మ్స్ కో చైర్మన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా పనిచేశారు కదా.
0: రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకొని

0: ఐ స్టార్టెడ్ ఐ బికేమ్ ఎంటర్ప్రినర్, స్టార్టప్ ఎంటర్ప్రినర్ అయిపోయి ఒక కంపెనీ స్థాపించేసి ఆ కంపెనీ ఎన్విడియాకి అమ్మి వి గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆ కంపెనీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా గవర్నమెంట్లోకి తీసుకున్నాడు. అప్పుడు ఐ బికేమ్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐటీ అడ్వైజర్ టు నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ స్టేట్ గవర్నమెంట్. అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నాను.
1: ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ మీ ఉద్దేశం అంతా సామాన్యుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంట్లో మీరు జీవితంలో సఫలీకృతులు అయ్యారు. ప్రస్తుతం ఉన్న యువతకు మీ జీవిత పోరాటంలో మీరు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని మీరు అందించే సందేశం?
0: ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఎరా అండి ఇది, ఇది చాలా డిస్రప్టివ్ ఎరా. ఇంతకాలం గత 30 ఏళ్ళు మనం ఈ ఐటీ సర్వీసెస్లో పీల్చి పిప్పి చేసాం, దాంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నా అన్నీ మనం ఉపయోగించుకున్నాము. ఇప్పుడు పెనుమార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో, అంటే ఈ అసలు ప్రోగ్రామింగ్ చేసే పని లేదు, తర్వాత చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి, కొన్ని లక్షల్లో ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇటువంటప్పుడు మనకు భారతదేశంలో మన ఉన్న పాపులేషన్ డెన్సిటీ 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీ, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఉద్యోగాలు ఉన్నంత వరకు అన్ని బాగా నడిచిపోతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు తగ్గిపోతాయో అసాంఘిక వ్యవస్థలు మళ్ళీ వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అని వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే మటుకు వీటి క్రియేట్ అనదర్ జాబ్ క్రియేషన్ ఇంజన్. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి 2.5 సంవత్సరాల క్రితం మేము పెట్టాము. దాని ద్వారా స్టార్టప్ కంపెనీస్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము, అర్లీ స్టేజ్ స్టార్టప్స్కి వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ఫండింగ్ తీసుకురావడం కానీ, మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు ఆ కంపెనీ సక్సెస్ అయ్యాయనుకోండి, వాళ్ళు దే క్రియేట్ జాబ్స్. ఇప్పుడు ఈచ్ కంపెనీ భారతదేశంలో ఆల్రెడీ 125 యూనికార్న్స్, యూనికార్న్ అంటే 8,000 crores పైన మార్కెట్ క్యాప్ కానీ వాల్యుయేషన్ ఉంటాయని దాన్ని యూనికార్న్ అంటారు. అలాంటి కంపెనీస్ 125 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం ఏది స్టార్టప్ ఎకోసిస్టంలో. సో నెక్స్ట్ వేవ్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టప్ వేవ్. దాంట్లో ఇప్పుడు మేము నా కృషి అంతా కూడా ఏ విధంగా కొత్త ఉద్యోగాలు త్రూ స్టార్టప్స్ క్రియేట్ చేయాలా, వై నాట్ వి క్రియేట్ ఏ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ యాపిల్ ఆర్ ఎన్విడియా ఇన్ ఇండియా. ఇప్పుడు వాళ్ళ మార్కెట్ క్యాప్, ఈచ్ కంపెనీ మార్కెట్ క్యాప్ సెవెరల్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, వాళ్ళు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి కంపెనీస్ మనం ఎందుకు ప్రోడక్ట్ కంపెనీస్ ఎందుకు క్రియేట్ చేయగలం, ఆ ఉద్దేశంలో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ థింక్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ జర్నీ ఆల్సో.
1: మీరు ఇంటర్నెట్ ఇంటింటికి తీసుకొచ్చిన కాలంలోనే అది పెద్ద పెనుమార్పు. ఇప్పుడున్న ఆ సంధి స్థితి లేదంటే ఆ క్రైసిస్ పీరియడ్ని అధిగమించాలంటే మీరు యువతకి ఇచ్చిన మంత్రం ఏంటంటే స్టార్టప్.
0: ఎస్,
1: అంటే ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా మారమంట.
0: ఎస్, అదొకటే మంత్రం అండి. ఇప్పుడు ఇప్పుడు మనకు అవకాశాలు కూడా ఎట్లేదు, ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో డేటా చాలా కీలకం అండి. డేటా లేకుంటే ఏ కంపెనీస్ పనిచేయవు. ఇప్పుడు ఎవరి దగ్గర డేటా ఉంది ప్రపంచంలో? చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది. వాళ్ళు 1 బిలియన్ ప్లస్ పాపులేషన్, మనది కూడా 1 బిలియన్ ప్లస్ పాపులేషన్. ఈ డేటా క్యూరేట్ చేసి ఈ డేటాను మనము ఏఐ మోడల్లో ట్రైన్ చేస్తే ఇండియాలో డెవలప్ అయ్యే ఏ స్టార్టప్స్ ఏ దేశంలో కూడా డెవలప్ కావు. అది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకని దాని మీద ఫోకస్ చేసి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏఐ సిటీని కడుతున్నారు ఈ ఏఐ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. మనకు ప్రాబ్లమ్ని దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని వే టు క్రియేట్ మోర్ మన ఓన్ ఐపీ ప్రోడక్ట్ కంపెనీస్కి క్రియేట్ చేసేదానికి అవకాశం. ఎందుకంటే ఒకనొకప్పుడు భారతదేశం ప్రోడక్ట్ కంపెనీ మనం జీరో కూడా ఇన్వెంట్ చేసింది మన భారతదేశం నుంచే. మొత్తం మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత సర్జరీస్ కానీ మన దగ్గర నుంచే, తర్వాత బ్రిటిషర్స్ అంతా వచ్చి అణిచేశారు, మనం అందరిని బానిసలుగా మార్చేశారు. ఐటీ సర్వీసెస్ కూడా బానిసమైన ఇండస్ట్రీ, ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఇక్కడ కూర్చొని టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు. అది కూడా సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా అలాంటి ఇండస్ట్రీని. ఇప్పుడు ఫార్చునేట్గా బికాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఆ సర్వీసెస్ ఇండస్ట్రీ అంతా కనుమరుగైపోతుంది. ఇప్పుడు వీఆర్ ఫోర్స్ టు డెవలప్ సమ్ న్యూ ప్రోడక్ట్స్. ఇది ఒక రకంగా మంచిది భారతదేశానికి. ఇప్పుడు ఈ తరుణంలో స్టార్టప్స్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ వేవ్. నేను వాట్ ఎవర్ ఐ హావ్ డన్ అర్లియర్ ఫర్ ది ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, నాకు దానికంటే 1000 రెట్లు ఈ ఈ జర్నీలో ఈ స్టార్టప్ ఎంకరేజింగ్ ది స్టార్టప్ కంపెనీస్, సీయింగ్ దట్ మెనీ యూనికార్న్స్ డెకాకాన్స్ హెక్టాకాన్స్ కమ్స్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్ అదిగినైతే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి, వెల్త్ క్రియేషన్ అయితే

0: మనము 3 ట్రిలియన్ $4 ట్రిలియన్ ఎకానమీ విల్ క్రాస్ $50 ట్రిలియన్ ఎకానమీ బై 2047.
1: క్రైసిస్ ని క్రైసిస్ కింద కాకుండా ఆపర్చునిటీ కింద మార్చుకొని స్టార్ట్అప్ మంత్రంగా మార్చుకొని మళ్ళీ విశ్వగురు స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి.
0: తప్పకుండా ఇండియా విల్ గో టు ది టాప్ అండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జయ చౌదరి గారు, ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి జరిపిన దార్శనికులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 48 నిమిషాలు అవుతుంది.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా విందాం దేవర చిత్రం నుంచి శిల్పారావు ఆలపించిన గీతం. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రుక్మిణి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం విద్యాసాగర్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిన్నబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఇప్పుడు విందాం సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి రమణ గోగుల మధుప్రియ ఆలపించిన గీతం. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్ సుశీసిరిలియో.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఓవైపు గంటల గనగణలు, మరోవైపు గాజుల గలగలలు, ఈ రెంటితో మిలమిలా మెరుస్తున్న అందాన్ని ఎలా ఆస్వాదించాలో అని తన మనసు తొందరపెడుతోందని చెలిసిగ్గే మేలిముసుగై తన మోమును దాచిన లేలేత పెదవుల తెరమాటున ఒదిగిపోయిన తన నవ్వు ఎంత ఆపినా అవి ఆగేవి కావని, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సాగిపోయే ఈ గీతం అనుబంధాలకు అన్యోన్యతకు ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియజేసే బాంధవ్యాలు చిత్రంలోనిది. గానం ఘంటసాల వసంత, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: భయా భయా
1: కలిమిలేములు సుఖదుఖాలు ఆశనిరాశల సంసార సాగరంలో పడవలాసాగే జీవితం మనిషిది. కెరటాలపై కదులుతూ కడకు అందరూ ఆ అనంతతీరానికి చేరాల్సిందే. నాది అనడానికి నేను మిగలదు, మిగిలేదే నేననుకునని అహం వదలదు. ఆ సత్యం తెలుసుకోవడానికి బుద్ధి చాలదు. ప్రాణం పోసిన ప్రతి బొమ్మ దేనికదే సాటి. ఆటలు వేరైనా ఆడే స్థలం ఒకటే. అలసి సొలసి ధామంలో విరామం తీసుకుని తిరిగి జన్మచక్రంలో పడి తిరుగుతుంటారు. కరిగిపోతున్న కాలానికి నిదర్శనంగా నిలుస్తూ గడించిన అనుభవ పాఠాలను నెమరు వేసుకుంటూ సాగిపోతున్న ఈ ప్రబోధాత్మక గీతం వెలుగునీడలు చిత్రంలోనిది. గానం మాధవపెద్ది సురేష్, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఆత్మీయురాలికిచ్చిన మాటకు విలువనిచ్చి తను పరిణయమాడిన వ్యక్తి ఆప్యాయతానురాగాలు పంచే అమృత కలశం అని తలిచాడు. అనుకోని పరిచయాల కారణంగా ఏర్పడిన అపార్థాలు అన్యోన్య దంపతుల మధ్య అనుమానాలకు దారితీశాయి. గాయపడిన ఆ మనసు సాంత్వన కోసం ఏకాంతానికి చేరుకుంది. మరో మనిషి ప్రమేయం లేని చోట ఒంటరిగా గడపాలని కోరుకుంది. స్వార్థం కోరే పంతం ఒకరిది, నిస్వార్థమైన సమాజసేవ ఇంకొకరిది. స్వంతమైన వారితో సమయం పంచుకోలేని శ్రీవారికి పరాయి వారే ఎక్కువని ఆ శ్రీమతి భావన. తను చేపట్టిన వృత్తిలో ప్రతివారూ తన స్వంతవారే అనే భావన శ్రీవారిది. ఆవేశంతో అనుకున్న మాటలతో ఆశలకు ఆశయాలకు నడుమ సాగిన ఊగిసలాటలో చెలిమి దూరమై ప్రేమ కరువై చెదిరిన ఆ హృదయం ద్విజావంతి రాగంలో పాడుకుంటున్న ఈ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. గానం ఘంటసాల, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కలయో నిజమో వైష్ణవమాయో అని ఏమీ తేల్చుకోలేనివో అయోమయ స్థితి అభిమన్యుడిది. నిలువెల్లా ప్రేమలో తడిసిపోయిన ముగ్ధ శశిరేఖ. సంగీత సాహిత్య గానమాధుర్యాల సంగమానికి నిదర్శనం ఈ గీతం. నీవేనా నన్ను తలచినది, హృదయాన్ని కలవరపరిచినదని యువప్రేమికులు పాడుకునే ఈ పాట భీంపలాస్ రాగంలో స్వరపరిచారు సాలూరి రాజేశ్వరరావు. కన్నుల వెన్నెల కాయించడం వంటి భావ కవితాపద చిత్రాలను ఎంతో రమణీయంగా ప్రయోగించారు పింగళివారు. ప్రారంభంలోని వీణానాదం హృదయాలను అలరిస్తుంది. కోరుకున్నవారిని చూపించే ప్రియదర్శిని పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడిన తర్వాత శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొక్కసారి తెరిచి చూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్లబోతూ మళ్లీ వెనుదిరిగి చూడడం వంటి చిత్రీకరణ ఆ పాట ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఘంటసాల పీలీల సుమధురంగా ఆలపించిన ఈ పాట 1957 విడుదలైన మాయబజార్ చిత్రంలోనిది.

0: హృదయము కొలవర పరచినది నీవేనే
1: నీవేనే.
2: ఋతువుల రాణి వసంతం. విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువు ద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

యవ్వనం ఊయలలాంటిది. నిగ్రహంతో రివ్వున నింగికెగరవచ్చు, తొట్రుపడితే నేలకూ రాలవచ్చు. ఎలాంటి వారికైనా మనసులో ఈ ఊయలల ఊగిసలాటలు సహజం. పడవలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఓ కవికి గోదావరి గలగలల శ్రావ్యమైన స్వరాలకు కొండగట్టుపైనుండి వీచే వెదురు మురళీరవాలు తోడై రమ్యమైన ఆ రసానందంలో తేలియాడుతూ ఉండగా వెండి వెన్నెల వండెలొలికి ఓ కన్నెరూపం ధరించి మల్లెపూల వాలుజడతో కొబ్బరి చెట్ల నడుమ నవరసాల నాట్యమాడుతూ చిరునవ్వుల తళుకులతో దర్శనమిచ్చింది. విరబూసిన మనసులోని మాటలు పరిమళాలు విదజల్లే పాటరూపంలో ఆవిష్కృతమైంది ఆ కవికి. ఉయ్యాల జంపాల చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

0: ప్రయత్నించి విఫలమవడంలో తప్పులేదు, కాని ప్రయత్నంలో విఫలమవడం మన అసమర్థతకు నిదర్శనం. ఏమీ చేయకుండానే రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వం ఉన్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటికలలు కంటున్నాడు. ఒకానొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కేవి మహాదేవన్.
1: పిచ్చివాడా రాయైతేనే

1961లో హైదరాబాద్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన చిత్రం పెళ్లి కాని పిల్లలు. ఈ చిత్రంలో హరనాద్, జగ్గయ్య, కాంతారావు, జమున ప్రధాన తారాగణంగా నటించారు. పరుగులు తీసే వయస్సులో ఉన్న పడుచు అమ్మాయి పాదాల మువ్వలు మదిలో సందడి చేయగా నడుమున కడవను పెట్టుకుని కలహంసలాంటి నడక కలదని, తడబడిన అడుగులతో వడివడిగా నడుస్తున్న ఆ వనితను వర్ణిస్తూ రాధిక, అభిసారిక, దరిచేరవా అంటూ ఆర్ద్ర రాసిన ఈ పాటను సంగీత దర్శకులు మాస్టర్ వేణు కళ్యాణిరాగంలో స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

ప్రియుడిపై తనకు కలిగిన ఇష్టం ప్రేమగా మారి అతనితో ఉన్నంతకాలం తనకి అంతులేని సౌఖ్యం కలుగుతుందని నిర్ధారించుకుంటుంది ప్రేయసి. ప్రేమలో పడనంతకాలం ఒక విధంగా, పడిన తర్వాత మరో విధంగా ఉంటుంది జీవితం. అందుకే సరికొత్త సరదాలు సరసాలు తనలో కలిగించిన అతన్ని తలుచుకుని మురుస్తుంది. ఇలా అమ్మాయి తనను ప్రేమిస్తోందని అర్థం చేసుకున్న ఆ ప్రియుడు తన రూపం, వ్యక్తిత్వం అన్నీ ఆమెకు నచ్చాయని తెలుసుకుని ఉప్పొంగిపోతాడు. చిగురించిన ఆ ప్రేమను అది అని ఇది అని పదప్రయోగంతో నాయికా నాయకుల మధ్య ప్రణయభావాన్ని ఎంతో వైవిధ్యంగా వ్యక్తం చేసిన సాహిత్యాన్ని మనసు కవి ఆత్రేయ మాటల్లో చూస్తాం. ప్రేమించి చూడు చిత్రం కోసం పి సుశీల, పిబి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు.

ఇల్లరికపు జీవితంలో ఎన్ని ఇబ్బందులు తిరస్కారాలు పొందుతున్నా సరదాగా ఎలా భరించాలో సూటిగా వివరిస్తారు ఈ పాటలు. అత్తగారింట్లో అణిగిమణిగి ఉంటే, ఆ అత్తమామలకు ఒక్కగానొక్క కూతురు గనుక ఉంటే వారి ఆస్తిపాస్తులన్నీ ఆమెకే, అంటే తన భార్యకే కదా దక్కుతాయి. అందువల్ల వారు ఏమన్నా మాట్లాడకుండా పడి ఉండాలని, ఒకవేళ మామగారు ఖర్చులు తగ్గించుకుని ఆదా చేసేవాడయ్యుంటే అల్లుడిగా తనకి ఏమాత్రం కానుకలు ఇవ్వకుండా పిసినారిగా ఉన్నా దానికి కూడా సంతోషించాలట. ఎందుకంటే అలా దాచిన మూటాముల్లే యావత్తూ చివరికి ఆ కూతురికే, ఆమె భర్తకే దక్కుతుంది కదా. కాబట్టి ఏ అవమానాలు ఎదురైనా ఇల్లరికం అల్లుడు వాటిని భరించాలని చెబుతూ హాస్యభరితంగా సాగిపోతున్న ఈ గీతం ఇల్లరికం చిత్రం కోసం మాధవపెద్ది సత్యం ఆలపించారు. రచన కొసరాజు, సంగీతం టి. చలపతిరావు.

మనకే మనకే మమ్మ మనకే. అడగక ముందే వచ్చే ప్రేమ, అదిచ్చే అందం ఎప్పటికీ వాడిపోని పుష్పంలా ఆనందాన్ని పంచుతాయి. పచ్చని చీలలో విహరిస్తూ ఓ జంట పాడుకున్న ఈ పాట వారిద్దరి అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది. నాట్యం చేసే ఆమె నడకలకు ఊగుతున్న వాలుజడ చూడముచ్చటగా ఉందని అతడు పొగుడుతుంటే, మురిపిస్తూ మాటలాడే తన చిలిపి పలుకులు మరింత ముచ్చటగా ఉన్నాయని ఆమె అంటుంది. పచ్చని ప్రకృతి ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తుందని, కలకాలం ఒకరికి ఒకరు ఇలా తోడుంటే అది వారిద్దరి అందమైన బంధంగా నిలిచిపోతుందని పాడుకుంటున్నారు. 1964లో విడుదలైన దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాటకు తెరపై ఎన్టీఆర్ సరోజాదేవి అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 56 నిమిషాలు. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు. ఉదయం 6:05 అర్చన భక్తి గీతాలు వింటారు. 6:50 చింతనం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 10వ భాగం అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. ఏడు 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. రేపు ఉదయం 7:15.

7:30 జనరంజని. ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటారు. ఈ మా ఈమెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com. hellovividbharatihyd@gmail.com. పది గంటలకు మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, 12:05 అమృత గీతం, 12:40 ఈట్ ఫిట్, 1:20 చైతన్య స్ఫూర్తి, 2:15 మెలోడీ టైం. ఇక సాయంకాలం 5 గంటలకు ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:20 లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్, 6:50 డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు, 7:15 ఆరోగ్య జీవనం, బ్రెస్ట్ క్యాన్సర్, డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి, రేపు రాత్రి 7:15. ఏడు 7:30 సరదా సాయంత్రం క్విజ్ బేస్డ్ ప్రోగ్రామ్. రాత్రి 8:30 ఏకచిత్ర గీతాలు, 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.